ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 31వ తారీఖు ఆదివారం శుభోదయం.

అర్చన క్షేత్రదర్శినిలో భాగంగా మనం ఈరోజు కాలాన్ని వెనక్కి తిప్పి దాదాపు 400 సంవత్సరాల చరిత్రను కలిగిన ఒక అద్భుతమైన ప్రార్థనా మందిరం వైపు ప్రయాణిద్దాం. అది 1599వ సంవత్సరం. భారతదేశంలో పోర్చుగీస్ ప్రభావం బలంగా ఉన్న కాలం. ఆ సమయంలో పోర్చుగీస్ మిషనరీలు నిర్మించిన చర్చ్ అది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలో ఉన్న ఈ చర్చ్ పేరేమిటో మీకు గనక తెలిస్తే నాకు వాట్సాప్ సందేశాన్ని పంపించండి.

ఆకాశవాణి వివిధ భారతి. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నదీ తీరాన ఉన్న బాండెల్ అనే చిన్న పట్టణంలో విశ్వాసానికి ప్రతీకగా, చరిత్రకు సాక్షిగా నిలిచిన ఒక మందిరం గురించి మాట్లాడుతున్నాం. అదే బాండెల్ హోలీ రోజరీ చర్చ్. రోజరీ అంటే అర్థం జపమాల అని. మరి ఈ చర్చ్ నిర్మాణం వెనుక ఉన్న కథ గురించి తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి, మనం మాట్లాడుకుంటున్నాం బ్యాండల్ హోలీ రోజరీ చర్చ్ గురించి. ఈ చర్చ్కి సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన కథ ఒక ఓడతో ముడిపడి ఉంది. ఒకసారి సముద్రంలో ప్రయాణిస్తున్న పోర్చుగీస్ నావికులు భయంకరమైన తుఫాన్లో చిక్కుకున్నారు. అలలు ఆకాశాన్ని తాకుతున్నాయి, ఓడ మునిగిపోతుందేమోనన్న భయం. ఆ సమయంలో వారు పవిత్ర మాత మరియమ్మను ప్రార్థించారు, మమ్మల్ని రక్షించు అని వేడుకున్నారు. అద్భుతంగా వారు ఆ తుఫాను నుంచి సురక్షితంగా బయటపడ్డారు. తమ ప్రాణాలను కాపాడినందుకు కృతజ్ఞతగా ఓడలోని ప్రధాన స్తంభాన్ని ఈ చర్చ్కి కానుకగా సమర్పించారు. ఇప్పటికీ ఆ స్తంభం చర్చ్ ప్రాంగణంలో నిలిచి ఉంది. అది కేవలం ఒక చెక్క స్తంభం కాదు, విశ్వాసానికి, కృతజ్ఞతకు, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం.

ఈనాటి క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం హోలీ రోజరీ చర్చ్ గురించి. హోలీ రోజరీ చర్చ్ పోర్చుగీస్ యూరోపియన్ శైలుల సమ్మేళనంగా నిర్మించబడింది. ఆ ఎత్తైన గోపురాలు, విశాలమైన ప్రార్థనా మందిరం, అందమైన కిటికీలు, ప్రశాంతమైన వాతావరణం, అక్కడ కొన్ని క్షణాలు గడిపితే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఇక లోపల ఉన్న బలిపీఠం అద్భుతమైన కళాత్మక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

ఆకాశవాణి వివిధ భారతి ఈ ఆదివార శుభదినాన మనం మాట్లాడుకుంటున్నాం హోలీ రోజరీ చర్చ్ గురించి. పశ్చిమ బెంగాల్లో ఉన్న హోలీ రోజరీ చర్చ్ 1632లో మొఘల్ సైన్యం దాడి చేసి రోజరీ చర్చ్ని ధ్వంసం చేసింది. అయితే విశ్వాసాన్ని ఎవ్వరూ ధ్వంసం చేయలేరు కాబట్టి కొన్నేళ్ల తర్వాత భక్తుల సహకారంతో ఈ చర్చ్ ఫాదర్స్ మళ్ళీ ఈ చర్చ్ని నిర్మించారు. నేడు మనం చూస్తున్న ఈ మహిమాన్విత కట్టడం ఆ పునర్నిర్మాణ ప్రతిఫలమే.

ఈరోజు మనం తెలుసుకుంటున్నాం పోర్చుగీస్ వారు స్థాపించిన హోలీ రోజరీ చర్చ్ గురించి. రోజరీ చర్చ్ ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటే భారతదేశంలోని అత్యంత పురాతన క్యాథలిక్ చర్చ్లలో ఇది ఒకటి. పోర్చుగీస్ వారసత్వానికి గుర్తుగా నిలుస్తోంది ఈ ఆలయం. అనేక మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు, కొందరు ప్రార్థన కోసం, మరికొందరు చరిత్రను తెలుసుకోవడానికి, ఇంకొందరు ఆ నిర్మాణ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వస్తారు.

ఆకాశవాణి వివిధ భారతి ఈనాటి క్షేత్రదర్శనంలో భాగంగా మనం మాట్లాడుకుంటున్నాం హోలీ రోజరీ చర్చ్ విశేషాలు. దీన్ని సాధారణంగా బ్యాండిల్ చర్చ్ అంటారు. బ్యాండిల్ అనే పదం పోర్చుగీస్ భాషలోని మాస్ట్ అంటే ఓడస్తంభం అనే అర్థాన్ని ఇస్తుంది. కాలం మారుతుంది, రాజ్యాలు మారుతాయి, మనుషులు మారుతారు, కానీ విశ్వాసంతో నిర్మించిన కొన్ని కట్టడాలు శతాబ్దాల పాటు నిలిచి చరిత్రను చెబుతూనే ఉంటాయి. అలాంటి అద్భుత చరిత్రను కలిగిన పవిత్ర క్షేత్రమే బ్యాండిల్ హోలీ రోజరీ చర్చ్. ఇది కేవలం ఒక చర్చ్ కాదు, ఒక జ్ఞాపకం, ఒక విశ్వాసగాథ. ఇది ఈనాటి క్షేత్రదర్శిని.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్దిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న న్యూఢిల్లీలో భారత ఎన్నికల సంఘం న్యాయవాదుల జాతీయ సదస్సు 2026ను నిర్వహించింది. ఈ సదస్సును ప్రారంభిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయన్నారు. ఓటర్ల జాబితా నిర్వహణలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు సైనికుల్లాంటి వారని అన్నారు. ఇటీవల అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నెలకొన్న తీవ్రమైన పోటీని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయస్థానాల్లో కమిషన్ తరపున వాదనలు వినిపిస్తూ అంకిత భావంతో కృషి చేస్తున్న న్యాయవాదులను ఆయన అభినందించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఎన్నికల సంఘం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులతో పాటు ప్రధాన ఎన్నికల అధికారులు, కమిషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెడికల్ టెక్స్టైల్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, హెల్త్ టెక్నాలజీ రంగాలు దేశ స్వయం సమృద్దిని, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. నిన్న విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ మెడిటెక్ జోన్ను మంత్రి సందర్శించారు. అక్కడ ఆయన వైద్య పరికరాల తయారీ విభాగాలు, పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిరాజ్ సింగ్, దేశాన్ని ప్రపంచస్థాయి తయారీ ఆవిష్కరణల హబ్గా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రయత్నాలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏఎంటీజెడ్లోని వసతులు, హెల్త్ కేర్ టెక్నాలజీ అధునాతన తయారీ రంగాల్లో దేశానికి పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రపంచ మార్కెట్లలో

0: దేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం అవకాశాలు అందిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను దేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిన్న గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అభినందించారు.
1: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: प्रपंच आरोग्य संस्था WHO डायरेक्टर जनरल टेड्रोस अधनाम నిన్న తూర్పు కాంగోలోని బునియాకు చేరుకున్నారు. టెడ్రోస్ అక్కడ ఉన్న ఒక చికిత్సా కేంద్రాన్ని సందర్శించడంతో పాటు స్థానిక అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు ఎబోలా వ్యాధి ప్రభావిత కుటుంబాలను కలుసుకుంటారు. వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. కాంగోలో 906 ఎబోలా అనుమానిత కేసులు, 223 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆరోగ్యాధికారులు తెలియజేశారు. కాగా పొరుగుదేశమైన ఉగాండాలో 9 కేసులు, 1 మరణము ధృవీకరించబడింది. ఈ వ్యాధి వ్యాప్తికి బుందిబుగ్యో వైరస్ కారణమని, దీనికి ఇప్పటివరకు ఎటువంటి టీకా లేదా చికిత్స అందుబాటులో లేవని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు నిన్న మ్యాన్మార్ అధ్యక్షులు బీహార్లోని గయా సందర్శించి మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది. యుమిన్ ఆంగ్ మ్యాన్మార్ అధ్యక్షుడి హోదాలో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. నిన్న సాయంత్రం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుమిన్ ఆంగ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మ్యాన్మార్ అధ్యక్షులు కనబరిచిన సానుకూల దృక్పథాన్ని డాక్టర్ జయశంకర్ అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. మంగళవారం నాడు ముంబైని సందర్శిస్తారు. అక్కడ ఆయన వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరపడంతో పాటు వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పూణే ఎన్డీఏ 150వ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందని చెప్పారు.
1: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: IPL

0: క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. బ్యాడ్మింటన్లో భారత పురుషుల డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఈరోజు జరిగే సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన మహమ్మద్ షాహిబుల్ ఫిక్రీ ఫజర్ అల్ఫియాన్ జోడీతో తలపడతారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత భారత జోడీ ఇప్పటి వరకు మరో టైటిల్ సాధించలేదు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్దిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం. వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా పల్మినాలజీ రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ చెన్నం చెట్టి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

0: శ్రోతలకు ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోస్లో పల్మనాలజీ రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలిస్ట్, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సంబంధించి సుదీర్ఘమైన అనుభవం ఉన్న డాక్టర్ విజయ్ కుమార్ చెన్నం చెట్టి గారు ఉన్నారు. సార్ నమస్కారం.
1: నమస్తే అండి సందీప్ గారు.
0: సార్, ఈరోజు వరల్డ్ నో టొబాకో డే.
1: అవును సార్.
0: ఈ సంవత్సరం థీమ్ మనది అన్మాస్కింగ్ ద అపీల్, కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్.
1: అవును
0: సార్. అసలు మామూలుగా ఈ టొబాకో అడిక్షన్ అనేది వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: అవునండి.
0: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్మాస్క్ ద అపీల్ అనే థీమ్ ని, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ చూసింగ్ దిస్ థీమ్?
1: యా, సో ఈ రోజు మనం లైఫ్ లో చూస్తుంటే టొబాకో వాడకం అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. ఉదాహరణకు మేం చిన్నప్పుడు ఆడవాళ్లు పొగ త్రాగడం అనేది చాలా రేర్ విషయం, కానీ ఈరోజు ఆడవారు కూడా చాలా మంది, పర్టికులర్ గా ఈ వెస్టర్నైజేషన్ తో ఆడవాళ్లు కూడా పొగ త్రాగడం అనేది చాలా ఎక్కువైంది. అయితే దీనికి మనం చాలా జాగ్రత్తగా WHO ఏం గమనించింది అనేది మనం ఒకసారి చూడాలండి. ఈ పొగాకు అమ్మే కంపెనీలు, సో నేను పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్ మార్కెట్ అయిపోయింది. ఎన్ని వందల కోట్లు వేల కోట్లు సంపాదించాలి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇది ఈ బిజినెస్ చేయడం జరుగుతుంది. సో ఒక లైఫ్ స్టైల్ విధానాన్ని మార్చే విధంగా వాళ్ళ యొక్క

0: మార్కెటింగ్ యాక్టివిటీస్ అడ్వర్టైజ్మెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఉదాహరణకు ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే మామూలు సిగరెట్లు బీడీలు అని ఉండేటివి, కానీ ఇప్పుడేమంటే డిఫరెంట్ కలర్డ్ ప్యాకెట్స్ కానీ ఫ్లేవర్డ్ మెంతాల్ అంటారు ఇంకొకటి అంటారు. సో సోషల్ మీడియాలో కూడా చాలా విచ్చలవిడిగా సో స్మోకింగ్ చేయడం అనేది ఒక స్టైల్ గా చూపెట్టి, మూవీస్ లో కూడా దీన్ని ఒక స్టైల్ గా చూపెట్టి దాని యువతని ఆకర్షిస్తున్నారన్నమాట. ఇవన్నీ గమనించిన WHO ఈసారి ఏం చేసిందంటే ఈ యొక్క ముసుగును తొలగించి అసలు నిజాలని మన ప్రజలందరికీ చూపించాలనేసి ఒక పట్టుదలతో ఈసారి వాళ్ళు మన థీమ్ ని ఏం చేశారంటే అన్మాస్ ద అపీల్ అండ్ కౌంటరింగ్ ద టొబాకో అండ్ నికోటిన్ అడిక్షన్. సో దీని యొక్క ఈ అడ్వర్టైజ్మెంట్ యొక్క ముసుగు తీసేయండి, లోపల ఉన్న యాక్చువల్ గా హాని ఎంత జరుగుతున్నది మీ యొక్క టొబాకోతో నికోటిన్తో అనేది గమనించండి అనేసి ప్రజలకు ఈ వరల్డ్ నో టొబాకో డే నాడు ఆ యొక్క మెసేజ్ తో మన ముందుకు వచ్చిందండి.
1: సినిమా అంతా స్టైల్ గా పొగదాగడం చూపించి కింద చిన్నగా ఒక డిస్క్లైమర్ వేస్తే సరిపోదు అనేదే కదా సార్ దీని అర్థం?
0: అంతే కదండి. దీనికి మన డైరెక్టర్స్, హీరోలు అండ్ గవర్నమెంట్ వీళ్ళందరూ చాలా సీరియస్ గా తీసుకొని ఎలా అయితే కొన్ని చిత్రాల దగ్గర ఇవి కనబడనీయకుండా చేసేస్తారో, బొమ్మ కనబడనీయకుండా చేస్తారో, అలాంటి మాస్కింగ్ అన్నా కూడా ఖచ్చితంగా మనం తీసుకొని రావాలి. అది ఒక రెవల్యూషన్ అయితే తప్పితే మన యొక్క టొబాకో యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ని మనం ప్రజలకి దూరం చేయకుండా ఉండలేం.
1: చాలా చక్కగా చెప్పారు సార్. అయితే ఇది పొగాకు తాగడం అనేది ముందుగానే ప్రివెన్షన్ అంటే అసలు అలవాటు కాకుండా చూసుకోవడం ఒక పద్ధతి, ఇంకొకటి దీనికి అలవాటు అయిపోయింది బానిసలు అయిపోయారు అది ముఖ్యంగా ఇది యంగ్స్టర్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసే విధంగా ఈ పొగాకు పదార్థాలు కానీ ప్రొడక్ట్స్ కానీ ఉంటాయి. ఇది అసలు ఈ నికోటిన్ అనేది అంత వై ఇస్ ఇట్ సో అడిక్టివ్?
0: ఐఎమ్ కమింగ్ టు దేర్ అండి. సో ఇప్పుడు చూసినట్లయితే మనకు చిన్నపిల్లల్లో ఏదైతే హ్యాబిట్స్ స్టార్ట్ అవుతాయో, ఎగ్జాంపుల్ వాళ్ళు మంచిగా చదవడం స్టార్ట్ చేసినారనుకోండి, వాళ్ళు ఒక నేషన్ బిల్డింగ్ కి ఉపయోగపడతారు. లేదు వాళ్ళు ఒక దొంగతనం చేయడమో లేకపోతే దోపిడీ చేయడమో ఆ టీనేజ్ లో అలాంటివి ఇదైనారంటే వాళ్ళు దొంగలుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఈ నికోటిన్ వాడకం కానీ అదర్ మత్తు పదార్థాలు వాడడం కానీ ఈ టీనేజ్ లో కానీ అలవాటైనట్లయితే అవి జీవితాంతం వాళ్ళని వదిలిపెట్టకుండా ఉండే అవకాశం చాలా చాలా ఉంటుందండి. అటువంటి వాళ్ళని మనం డీఅడిక్ట్ చేయాలన్నా కానీ చాలా చాలా కష్టం. ఎందుకు అని అంటే నికోటిన్ అనే పదార్థం ఈ టొబాకోలో ఏదైతే ఉంటుందో ఈ నికోటిన్ పదార్థము ఒక అడిక్షన్ పొటెన్షియల్ చూసినట్లయితే మనకు ఓపియాయిడ్స్ అంటారు, అంటే గాంజా కానీ మార్ఫిన్ అనలాగ్స్ కానీ ఇటువంటివి ఎన్నో పదార్థాలు ఉంటాయి మత్తు చేసేటివి. ఆ మత్తు కాస్ చేసే పదార్థాలు తీసుకున్నట్లయితే నికోటిన్ కు ఉన్న అడిక్టివ్ బిహేవియర్ వేరే ఇంకా దేనికి లేదన్నమాట. సో కాబట్టి మనం ఈ నికోటిన్ కి ఎప్పుడైతే చిన్నపిల్లలు అండ్ యంగ్స్టర్స్ ఎక్స్పోజ్ అవుతారో వీళ్ళు దీని నుండి బయటకు రావడానికి చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ నికోటిన్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ లో వెళ్ళి లాట్ ఆఫ్ కెమికల్స్, పర్టికులర్ గా డోపమిన్ లాంటి కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. డోపమిన్ రిలీజ్ చేసిన వెంటనే వీళ్ళు చాలా హైకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ హై ఏమవుతుందంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు ఉండి మళ్ళీ లో అయిపోతుంది. డోపమిన్ అంతా కూడా నర్వస్ సిస్టమ్ లో నుండి డిప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ కి డోపమిన్ క్రేవింగ్స్ వస్తాయి. ఇప్పుడు అంటే నాకు ఎట్టన్నా కానీ ఆ హై స్టేట్ కి వెళ్ళాలి అనేసి ఒక అడిక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మళ్ళీ వాళ్ళు రోజుకి సిగరెట్లు తాగడం, ఎన్నో సిగరెట్లు తాగడం, లాస్ట్ చివరాఖరికి అడిక్షన్ ఎక్కువ అయ్యి చైన్ స్మోకర్స్ గా కూడా పిల్లలు మారడం అనేది మేము చాలా ఈ రోజు ప్రాక్టీస్ లో చూస్తున్నామని అంటే అతిశయోక్తి కాదండి.
1: మీరు చాలా మంది ఇలా బానిసలైన పేషెంట్స్ ని చూసుంటారు సార్, ఇస్ దేర్ ఎనీ కేస్ హూ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ నికోటిన్ అడిక్షన్?
0: ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం ని ఒక పద్ధతిగా సైంటిఫిక్ పద్ధతిలో మనం ఆలోచించి సైంటిఫిక్ పద్ధతిలో మనం దాన్ని డీఅడిక్షన్ ప్రోగ్రామ్స్ కానీ స్టార్ట్ చేసినట్లయితే, దాన్ని ఉపయోగించినట్లయితే ఎటువంటి అడిక్షన్ ఉన్నా కానీ దాని నుండి బయటకు తీసుకురావచ్చండి. అది అసాధ్యమైంది కాదు, బట్ అలానే ఈజీగా చేయగలిగింది, సుసాధ్యమైంది కూడా కాదు. బట్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ ఫ్రమ్ పేషెంట్ ఒకరు కాదు, ఎవరైతే అడిక్ట్ అయినారో వాళ్ళు.

0: వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దెన్ క్లినీషియన్. సో ఈ నాలుగు ఫ్యాక్టర్లు కానీ మనకు ఖచ్చితంగా ఒక త్రాటి మీద తీసుకొచ్చినట్లయితే ఈ డి అడిక్షన్ ని చాలా చాలా పద్ధతిగా సైంటిఫిక్ పద్ధతిలో హ్యాండిల్ చేయొచ్చు. వందల మంది డి అడిక్షన్ పద్ధతిలో సక్సెస్ఫుల్ సాధించి స్మోకింగ్ కి దూరంగా, టొబాకో ప్రొడక్ట్స్ కి దూరంగా చాలా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలండి.
1: అయితే యాంటీ టొబాకో ఎన్వైరన్మెంట్ కల్పిస్తే గానీ ఇది సాధ్యం కాదు.
0: అవునండి, చాలా చక్కగా చెప్పారు. నేను మన శ్రోతలకి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం మన బెడ్రూమ్ లో మనం పడుకొని, ఓకే నాకు వరల్డ్ కప్ వచ్చేసింది, లేకపోతే నాకు క్లాస్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, లేకపోతే ఒక విన్నింగ్ కంటెస్ట్ లో నేను ఫస్ట్ వచ్చినాను అని జస్ట్ డ్రీమ్ చేసిన మాత్రాన మనం ఓ సక్సెస్ ని రీచ్ చేయలేం. అలానే డి అడిక్షన్ కూడా ఎన్ని ప్రిస్క్రిప్షన్లు తీసుకున్నా గానీ అది మనకు సక్సెస్ కాదు. కానీ ఆ ప్రిస్క్రిప్షన్స్ తో పాటు యాక్షనబుల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నారో, మీరు కరెక్ట్ గా చెప్పారు, ఏదైతే యాంటీ టొబాకో ఎన్విరాన్మెంట్ అంటే పేషెంటు, పేషెంట్ తో పాటు ఉన్న సోషల్ సర్కమ్స్టెన్సెస్ ఇవన్నీ కూడా మనం మార్చగలిగినట్లయితే సక్సెస్ఫుల్ గా పేషెంట్ ని టొబాకో నుండి డి అడిక్ట్ చేయొచ్చు అనేసి మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి.
1: అందరం కలిసే ఈ టొబాకో అడిక్షన్ కానీ దీని నుంచి బయటపడగలిగే వాతావరణం సృష్టిస్తే మనకి మంచిది, పొగాకుకి బానిసలైన వాళ్ళకు కూడా మంచిది. అయితే సార్, ఇప్పుడు వేపింగ్ అని అదర్ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ నడుస్తుంది కదా సార్?
0: అవును.
1: కానీ ఈ వేపింగ్ దీనికంటే, స్మోకింగ్ కంటే సేఫర్ అని కూడా చెప్తారు.
0: యా,
1: హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ సార్?
0: వేపింగ్ అనేది స్మోకింగ్ కన్నా, అంటే సిగరెట్లు కానీ బీడీలు కానీ తాగడం కన్నా కూడా సేఫ్ పద్ధతి అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వేపింగ్ చేసిన పేషెంట్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వేపింగ్ ద్వారా ఇదేమవుతుందంటే, మనకు సోషల్ మీడియాలో అంతా కూడా ఏమవుతుందంటే ఈ వేపింగ్ ని చాలా స్టైలిష్ వే ఆఫ్ సిగరెట్ స్మోకింగ్, అది చేస్తే మనం నెక్స్ట్ లెవెల్లో హీరోలు లాగా అని చూపెట్టి దాని వల్ల దాన్ని వాళ్ళు ఆ కంపెనీలు ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుకి అంటే యాజ్ ఆఫ్ 2026 మే ఎండ్ కంతా కూడా మనం గమనించినట్లయితే దేర్ ఆర్ ఆల్మోస్ట్ 7,000-8,000 కేసెస్ ఆఫ్ పబ్లిష్డ్ లిటరేచర్, అంటే సైంటిఫిక్ జర్నల్స్ లో పబ్లిష్ చేసిన లిటరేచర్ లో ఆల్మోస్ట్ 8,000 మందికి ఓకే ఈ వేపింగ్ చేసిన వాళ్ళకి న్యూమోనియాలు కానీ ARDS అని అంటారు, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, అంటే లంగ్స్ అంతా కూడా పుండు పట్టిపోతుంది అనమాట. సో కాబట్టి వేపింగ్ ద్వారా ఇంత సీరియస్ కండిషన్ వచ్చి వెంటిలేటర్ మీదకి వెళ్ళి ప్రాబబ్లీ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు కూడా వేపింగ్ చేసే వాళ్ళలో ఉంటుందనేది మనం మర్చిపోకూడదు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పాలి. వేపింగ్ అనేది చట్టబద్ధత కాదు, చట్టరీత్యా నేరం అది. వేపింగ్ ఇండియాలో పర్మిషన్ లేదు. అండ్ ఒకవేళ వేపింగ్ అయినా ఎవరన్నా అటువంటి అలవాటు ఉందంటే తక్షణం మీరు మీ పల్మనాలజిస్ట్ కలిసి వేపింగ్ కి దూరం అవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలండి.
1: సార్, అయితే స్మోకింగ్ కానీ టొబాకో యూసేజ్ కానీ అది మన లోపలికి ప్రవేశించినప్పుడు మన ఊపిరితిత్తులకు కానీ ఇతర భాగాలకు కానీ అది ఎంత చెడు కలుగు చేస్తుంది అనేది మనం అర్థమయ్యేలా చెప్పగలిగితే కూడా కొంతవరకు ఈ టొబాకో అడిక్షన్ నుంచి బయటకు వస్తారు కదా సార్?
0: అవునండి, తప్పకుండా. మనం సింపుల్ ఫామ్ లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఒక సిగరెట్ కానీ, ఒక బీడీ కానీ, లేకపోతే ఒక తంబాకు కానీ ఇవి తీసుకున్నప్పుడు దానిలో థౌజండ్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. సో ఈ కెమికల్ కాంపోనెంట్స్ ఏం చేస్తాయంటే ఆర్గానిక్ కాంపోనెంట్స్ అవ్వచ్చు, అండ్ దెన్ ఈ నికోటిన్ అనేది కూడా క్యాన్సర్ కారణం చేయొచ్చు. అయితే ఈ కెమికల్స్ అన్ని ఏం చేస్తాయంటే లోపలకి వెళ్ళి మనం ఎక్స్పోజ్ చేసిన తర్వాత లంగ్స్ లో కానీ బ్లడ్ లో కానీ లేకపోతే ఎక్కడైతే మనకు కణాలకు అది ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ సెల్ లోపలికి ఈ కెమికల్స్ వెళ్ళి డిఎన్ఏ అని ఉంటుంది అనమాట, ఆ డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. ఎప్పుడైతే డిఎన్ఏ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ అయిన డిఎన్ఏ నుండి మనకు క్యాన్సర్ కణాలు పుట్టుకొస్తాయన్నమాట. అఫ్ కోర్స్ ఇది ఒక స్టేజ్, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఏమవుతుందంటే మనకు ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అని అంటారు. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ బ్యారియర్ ని మనకు ఈ స్మోకింగ్ దెబ్బతీస్తుంది. అండ్ దెన్ ఎప్పుడైతే ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ పోతుందో

0: ఈ పేషెంట్లకి తరచుగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం, ఆస్తమా లాంటి అటాక్లు రావడం, దీర్ఘకాలికంగా అదే స్మోక్ కంటిన్యూ చేస్తే సిఓపిడిగా మారడం, అండ్ దెన్ ఈ ఎప్పుడైతే సిఓపిడిగా మారుతుందో లంగ్స్ పుండు పడతాయి అన్నమాట. ఈ పుండు పడిన లంగ్స్ బాడీ మొత్తం కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఉదాహరణకు చెప్తాను, మీకు ఏ కాల్లోనో చేతిలోనో ఒక ముళ్ళు గుచ్చుకునింది, మీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి రావా? వస్తాయి. అదే మాదిరి లంగ్స్ లో ఈ టొబాకో వాడడం వల్ల మీ యొక్క లంగ్స్ దెబ్బతిన్నప్పుడు ఒళ్ళంతా కూడా పుండు మారి, దీన్ని సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అని అంటారనమాట. ఈ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాక్లు రావడం, అండ్ దెన్ స్ట్రోకులు రావడం, అంటే బ్రెయిన్ స్ట్రోకులు రావడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకొని స్మోకింగ్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గుర్తుపెట్టుకోవాలి.
1: వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాము. ఏదైనా ఒక చిన్న ఇన్ఫెక్షన్ కూడా మనల్ని చాలా భారీగా దెబ్బతీస్తుంది అనేది అర్థం చేసుకోవాలి.
0: అవునండి, అంటే లంగ్ ఒకటే కాదు, లంగ్ తో పాటు మనకు హార్ట్ మీద, బ్రెయిన్ మీద కూడా ఈ యొక్క పర్యవసానం ఉంటుంది. దానివల్ల మనకు హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు కూడా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలండి.
1: సార్, అయితే ఇది పొగ ఎవరైతే తాగుతారో వాళ్ళకే కాదు హాని, వాళ్ళ చుట్టుపక్కల ఎవరున్నారో, ప్యాసివ్ స్మోకింగ్ అంటాం కదా సార్, వాళ్ళకు కూడా హాని చేస్తున్నారు.
0: అవును,
1: ఈ ప్యాసివ్ స్మోకింగ్ అనేది కూడా ఎంత ఎఫెక్టివ్ సార్ అదర్ దాన్ డైరెక్ట్ స్మోకింగ్?
0: ఇది మనకు ఎలా ఉంటుందంటే, ఒక 20-25 ఏళ్ళ ముందు మేము మెడికల్ కాలేజ్ లో చదువుకునేటప్పుడు ఏం చేసేవారంటే, మాకు 10 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్లు వచ్చినారంటే వాళ్ళు 9 మంది ఓకే స్మోక్ చేసే వాళ్ళు ఉండేవారు అనమాట. ఒక్కొక్కసారి ఏమంటే ఆల్మోస్ట్ 10 మంది కూడా స్మోక్ చేసే వాళ్ళు వచ్చేవారు. కానీ ఈ రోజు మనం చూసినట్లయితే అంటే 2026 లో మనకు 10 మంది లంగ్ క్యాన్సర్ పేషెంట్లు వస్తే ప్రాబబ్లీ 3-4 స్మోక్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు స్మోకింగ్ హ్యాబిట్ లేని వాళ్ళు వస్తున్నారు. వీళ్ళందరికీ లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుందని గమనించి చూసినట్లే, ప్యాసివ్ స్మోకింగ్ మన యొక్క ఆల్రెడీ ఇండియాలో ఒక సిటీస్ లో ఎయిర్ క్వాలిటీ ఆఫ్ పొల్యూషన్ వల్ల ఎయిర్ క్వాలిటీ బాగా దెబ్బతినడం, ఇటువంటి అడిషనల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మనకు యాడ్ అయ్యే కొద్దికి స్మోక్ చేసే వాళ్ళకి, స్మోక్ చేయకుండా ప్యాసివ్ స్మోకింగ్ అంటే అదే రూమ్ లో అదే ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా దాని యొక్క హానికరం ఉండే అవకాశం ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఇస్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అని అనుకున్నాం, కానీ థర్డ్ హ్యాండ్ స్మోక్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఎక్కడైతే స్మోక్ చేస్తుంటారో ఆ స్మోక్ చేసిన వాళ్ళ కిటికీల మీద కానీ, డోర్స్ మీద కానీ, హ్యాండిల్స్ కానీ, సైడ్ రైల్స్ కానీ, వీటి మీద కూడా ఈ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ పడి ఉంటాయి. దాన్ని టచ్ చేసి దాని ద్వారా ఎవరన్నా కానీ మనకు ఏమైనా తినడం కానీ అటువంటివి చేసినట్లయితే అటువంటి వాళ్ళకు కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అంటే సిఓపిడి, ఆస్తమా అటాక్లు, తర్వాత హార్ట్ అటాక్లు, బ్రెయిన్ అటాక్లు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి. అంటే దీనికి మనం ఏం చేసుకోవాలంటే, మన చుట్టూ మనం 10 మంది ఉన్నాం, మనలో ఒకరు స్మోకర్ ఉన్నారనుకోండి, వాళ్ళని నచ్చజెప్పి స్మోకింగ్ నుండి దూరం పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి.
1: అయితే ఈ లంగ్ క్యాన్సర్కి, ఊపిరితిత్తుల క్యాన్సర్కి వాట్ ఆర్ ద ఎర్లీ వార్నింగ్ సైన్స్, అంటే సింప్టమ్స్ ఎలా ఉంటాయి మొదట్లో?
0: ఫస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలండి, మనకు లంగ్ క్యాన్సర్ అనేది ఇండియాలో స్క్రీనింగ్ పద్ధతులు చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్లో తప్పితే ఈ స్క్రీనింగ్ పద్ధతులు లేవు. కాబట్టి ఈ లంగ్ క్యాన్సర్ జనరల్ గా మనకు ఏ స్టేజ్3లోనో స్టేజ్4లోనో అంటే లాస్ట్ స్టేజ్ లో డయాగ్నోస్ అవుతున్నాయి. అండ్ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే 100 మంది లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ అవుతున్నాయంటే ఆల్మోస్ట్ 85-90 మందికి స్టేజ్3నో స్టేజ్4లో డయాగ్నోస్ అవుతున్నాయి. ఒక్కసారి ఇది స్టేజ్3 స్టేజ్4 డయాగ్నోస్ అయిందంటే వాళ్ళకి క్యాన్సర్ ని క్యూర్ చేయడం అనేది ఇంపాసిబుల్. అయితే మన శ్రోతలందరూ గుర్తుపెట్టుకోవాలి, స్టేజ్1 కానీ స్టేజ్2 కానీ మనం డయాగ్నోస్ చేయగలిగినట్లయితే వాళ్ళకి 85% నుండి 80% వరకు మనం క్యాన్సర్ ని కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు. కాబట్టి ఎర్లీ డయాగ్నోస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ డయాగ్నోస్ ఎలా చేస్తాము అని అంటే, ఎవరికన్నా స్మోకింగ్ హ్యాబిట్ ఉండేవాళ్ళు, లేదు దీర్ఘకాలికమైన క్రానిక్ దగ్గు అనమాట, అంటే కాఫ్ పొడి దగ్గు కానీ, దగ్గుతో పాటు కొద్దిగా రక్తం పడడం కానీ, ఇటువంటివి చూసినట్లయితే మీరు వెంటనే మీరు దగ్గరున్న మీ పల్మనాలజిస్ట్ ని కలిసినట్లయితే వాళ్ళు

0: ఎక్స్రే చేస్తారు. ఎక్స్రేలో కానీ ఏం ప్రాబ్లం లేదని అనుకుంటే అవసరమైతే సిటీ స్కాన్ కూడా చేస్తారు. ఫస్ట్ 1 మంత్ 2 మంత్ లో మనం డయాగ్నోస్ చేసుకున్నట్లయితే స్టేజ్ 1 స్టేజ్ 2 లో మీరు క్యాన్సర్ ఒకవేళ డయాగ్నోస్ అయినప్పటికీ కూడా మీరు పూర్తిగా 85% ఆఫ్ టైమ్స్ మీరు క్యూర్ చేసుకోవచ్చు మీ క్యాన్సర్ అనేసి మీరు అందరూ గుర్తు పెట్టుకోండి. ఈ సలహాని ఖచ్చితంగా పాటించండి.
1: అయితే ఈ లంగ్ క్యాన్సర్ జబ్బుకు సంబంధించిన సింప్టమ్స్ కానీ ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని కలిసి తగు జాగ్రత్తలు ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిది. ఇది లంగ్ క్యాన్సర్ అనేది ఆ క్యాన్సర్ వచ్చిన వ్యక్తినే కాదు మొత్తం కుటుంబాన్ని దెబ్బతీస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ స్మోకింగ్ అనేది చాలా డేంజరస్ అని ఒక అడిక్ట్ రియలైజ్ అయ్యాడు, తెలుసుకున్నాడు, ఈ స్మోకింగ్ ఆపేశారు. స్మోకింగ్ క్విట్ చేసిన తర్వాత హౌ మచ్ టైం విల్ ఇట్ టేక్ టు రికవర్ టోటలీ ఫ్రమ్ టొబాకో?
0: అంటే మీరు అడగడం ఏంటంటే ఆ టొబాకో ఎఫెక్ట్స్ ఏదైతే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తాగుంటారో ఆపేసిన తర్వాత ఎంత త్వరగా వాళ్ళు కోలుకుంటారు అని అడుగుతున్నారు. అంటే
1: పూర్తిగా సాధారణ మనిషిగా ఎంత కాలంలో అవుతారు?
0: ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్ లైక్ అంటే ఈ స్మోక్ చేసే వాళ్ళు ఫస్ట్ ఇంపార్టెంట్ నోరంతా కూడా చాలా చెడు దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ దుర్వాసన అనేది ప్రాబబ్లీ 1-2 రోజుల్లో తగ్గడం స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ లంగ్స్ యొక్క ఏదైతే ఎపిథీలియం ఉంటుందో, ఓకే, ఈ ఎపిథీలియం అనేది ఫస్ట్ 24 అవర్స్ మనం స్మోకింగ్ ఆపేసినారనుకోండి 24 అవర్స్ లో మళ్ళీ కొత్త ఎపిథీలియం, అంటే మళ్ళీ అంటే బాడీ చూడండి ఎంత ప్రయత్నం చేస్తున్నది. ఇంత సివియర్ గా స్మోక్ చేసిన 10-20 సిగరెట్లు తాగిన వాళ్ళకు కూడా ఆపేసిన ఒక ఫస్ట్ 24 అవర్స్ లోనే కొత్తగా మళ్ళీ చిగురించాలనేసి లంగ్ లో ఉన్న ప్రతి సెల్ కూడా ఆశిస్తూ ఉంటుంది అనమాట.
1: ఎపిథీలియం అంటే ఇది ఔటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ లంగ్స్ అనుకోవచ్చా?
0: అదే అండి, మనకు ఎక్కడైతే మనం గాలి పీల్చే గొట్టాలకి లోపల పూత ఉంటుందో దాన్ని ఎపిథీలియం అని అంటారు. ఆ పూతలో చిన్న చిన్న సీలియా అనేసి ఉంటాయన్నమాట. ఆ సీలియా అంతా కూడా ఈ సిగరెట్ తాగే వాళ్ళకి పూర్తిగా మాడి మస అయిపోయి ఉంటాయి. ఆ సీలియా అంతా కూడా ఏమవుతుందంటే కొత్త జీవనం, అంటే వితిన్ 1 డే మళ్ళీ అది కొత్త సీలియా పుట్టుకొచ్చి హెల్తీగా, అంటే అవి ఆల్మోస్ట్ బూడిదైపోయిన పరిస్థితి నుండి కొత్తగా చిగురెత్తిన మొలకల లెక్క మన ప్లాంట్స్ లెక్క కొత్తగా చిగురిస్తున్నాయి అన్నమాట. దానివల్ల ఆ ఇన్నేట్ ఇమ్యూనిటీ ఏదైతే దెబ్బతింటుంటామో ఇన్నేట్ ఇమ్యూనిటీ ఫస్ట్ 24 అవర్స్ లో మళ్ళీ రీజనరేట్ అవడానికి స్టార్ట్ అవుతుంది. అలానే అక్కడ నుండి మళ్ళీ ఒక అట్లీస్ట్ ఒక 6 మంత్స్ 1 ఇయర్ మనం కానీ ఆపిన తర్వాత చెక్ చేసుకుంటే కార్డియోవాస్కులర్ రిస్క్ అనేది సిగ్నిఫికెంట్ గా తగ్గుతుంది. 1 ఇయర్ ఆపేసిన తర్వాత గుండె అటాక్లు కానీ లేకపోతే బ్రెయిన్ అటాక్లు కానీ ఇవన్నీ మనకు మళ్ళీ మళ్ళీ అఫెక్ట్ కాకుండా ఉండడానికి, సో ఈ స్మోకింగ్ స్టాప్ చేసిన 1 ఇయర్ లో మనం సిగ్నిఫికెంట్ చేంజెస్ చూడడం జరుగుతూ ఉంటుంది. అయితే లంగ్ క్యాన్సర్ రిస్క్ మాత్రం ఆల్మోస్ట్ నార్మల్ కావడానికి అట్లీస్ట్ 4-5 ఇయర్స్ మనం స్మోకింగ్ స్టాప్ చేసినట్లయితే లంగ్ క్యాన్సర్ ఏదైతే అనుకున్నామో ఆ లంగ్ క్యాన్సర్ రాకుండా మనకు నార్మల్ రిస్క్ కి వెళ్ళడం జరుగుతూ ఉంటుందండి పేషెంట్లు.
1: చాలా ప్రోత్సాహాన్ని అందించే విషయం చెప్పారు సార్.
0: సార్,
1: అయితే బాగా చదువుకున్న వాళ్ళు కూడా విపరీతంగా స్మోక్ చేస్తారు. అది స్మోకింగ్ మనకి చెడు చేస్తుందని తెలిసే స్మోక్ చేస్తాం. ఈ పిల్లలు యూత్ ఈ స్మోకింగ్ బారిన పడకుండా తల్లిదండ్రులు గార్డియన్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం వివరిస్తారా?
0: సో జనరల్ గా ఈ స్మోకింగ్ హ్యాబిట్ చూసినట్లయితే సో యంగ్స్టర్స్ లో అవుతున్నది, అంటే టీనేజ్ గ్రూప్ లో. అండ్ దెన్ ఎవరైతే ఒత్తిడిని తట్టుకోలేకుండా ఉంటారు, అంటే పీర్ ప్రెషర్స్ అయిండొచ్చు లేకపోతే స్ట్రెస్ అయిండొచ్చు ఎమోషన్స్ అయిండొచ్చు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అయిండొచ్చు ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్ పూర్ అయిండొచ్చు, ఇటువంటి వాళ్ళు ఏమవుతా అంటే వాళ్ళ స్ట్రెస్ ని ఓవర్కమ్ చేయడానికి చెడు స్నేహాలు చేసి దాంతో ఈ స్మోకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. సో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన వాళ్ళు జస్ట్ స్మోకింగ్ మనకు హానికరం అనేది నేను స్మోకింగ్ చేస్తాను నేను ఎప్పుడు కావాలంటే కూడా నేను ఆపేయగలుగుతాను అనే ఒక అసలు ఆపేయాలి అనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు అనమాట. సో అటువంటి టెండర్ ఏజ్ లో స్టార్ట్ అవుతున్నది కాబట్టి పిల్లలందరూ గుర్తు పెట్టుకోవాలి, ఎవరన్నా స్మోక్ చేస్తున్నారంటే మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ప్లీజ్ గివ్ ఏ కంప్లైంట్ టు యువర్ పేరెంట్స్ 1, స్కూల్ అథారిటీస్ 2, 3. అటువంటి చెడు స్నేహం మీరు చేయొద్దండి. సో 2, వాళ్ళ పేరెంట్స్ తెలుసో తెలీదో, మీ ఫ్రెండ్

0: వాళ్ళ ఫాదర్ మదర్ కి మీరు సన్నిహితులు అయితే సో వాళ్ళకి ఫోన్ చేసి సో ఇటువంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్ అనేసి ఒక్క మాట హెచ్చరించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఈ యొక్క స్మోకింగ్ ఎక్కువ ఉంటున్నారు కాబట్టి స్ట్రెస్ అవాయిడ్ చేయడానికి, స్ట్రెస్ ని పాజిటివ్ గా మనం మలుచుకోవడానికి మెడిటేషన్ లాంటివి, యోగా లాంటివి, ప్రాణాయామ లాంటివి రోజువారీ మన దైనందిన దినచర్యలో మనకు అలవాటు చేసుకున్నట్లయితే ఆ స్మోకింగ్ బారిన పడడం అనేది ఉండదు అని గుర్తుపెట్టుకోవాలండి.
1: వరల్డ్ నో టొబాకో డే సంబంధించి ఈ సంవత్సరం థీమ్ అన్మాస్కింగ్ ద అపీల్, కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్. ఈ థీమ్ కు అనుగుణంగా చాలా విషయాలు పొగాకుకు సంబంధించి, పొగాకు తాగితే ఎటువంటి హానికరమైన విషయాలు జరుగుతాయి, ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు సార్. వాట్ ఈస్ యువర్ ఫైనల్ మెసేజ్ ఆన్ వరల్డ్ నో టొబాకో డే?
0: సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు నిజమైన స్టైల్ పొగ తాగడం కాదు. సో ఆరోగ్యాన్ని, మన ఊపిరితిత్తుల్ని, మన భవిష్యత్తుని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా పొగాకుకి దూరం ఉండాలి. అది వేపింగ్ అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, లేదు టొబాకో నమిలి తినడం అవ్వచ్చు, తంబాకు, ఇవన్నీ కూడా మనం పొగాకు దూరంగా ఉంచితేనే మన యొక్క భవిష్యత్తు బాగుంటుంది. మన అందరూ, మన శ్రోతలందరూ గుర్తుపెట్టుకోవాలి, పొగాకు ఏం చేస్తుందంటే నిశ్శబ్దంగా అంటే చాప కింద నీరులాగా మన యొక్క ఆరోగ్యాన్ని, మన శ్వాసని, మన సంపదని, మన జీవితాన్ని, మన ఫ్యూచర్ని, మన యొక్క మనుగడని కూడా అది మట్టు కట్టిస్తున్నది. కాబట్టి మనం ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలంటే మనం స్మోక్ చేయకుండా ఉండాలి. మన సర్కిల్ ని మంచి సర్కిల్ పెట్టుకోవాలి. మన సర్కిల్లో కూడా ఎవరు స్మోక్ చేయకుండా మనం కాపాడుకోవాలి. అండ్ దెన్ మన సర్కిల్ బాగుందంటే మన ఫ్యామిలీ బాగుంటుంది, మన ఫ్యామిలీ బాగుందంటే మన అపార్ట్మెంట్ బాగుంటుంది, మన అపార్ట్మెంట్ మన ఆఫీసు బాగుంటుంది, మన ఆఫీస్ బాగుందంటే ప్రాబబ్లీ మన సిటీ మొత్తం కూడా బాగుంటుంది. మన సిటీ లాంటివి ఇండియా మొత్తం స్మోకింగ్ ఫ్రీగా ఉన్నట్లయితే మన దేశం అంతా కూడా ఎంతో ఎంతో ఉన్నతి చెందుతుంది. దయచేసి శ్రోతలు ఈ యొక్క నిజాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని స్మోకింగ్ మీ జీవితంలో లేదు మీ యొక్క ఫ్రెండ్స్ మీ సర్కిల్ జీవితంలో లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, దేశానికి ఒక ప్రయోజకుల్ని తయారు చేయండి.
1: డాక్టర్ విజయ్ కుమార్ గారు, పొగాకుకు సంబంధించి ఈ వరల్డ్ నో టొబాకో డేకి సంబంధించి చాలా సమగ్రమైన సమాచారాన్ని ఇచ్చి మా శ్రోతల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఈ ప్రయత్నానికి ధన్యవాదాలు సార్. నమస్కారం.
0: నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు.

మీరు ఇంతవరకు ఆరోగ్య జీవనం వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా పల్మనాలజీ రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:43 దాటి 31 సెకండ్.

జనరంజని కార్యక్రమంలో మొదటగా పాట కోరిన వారు మాయదారు మల్లిగడు చిత్రం నుంచి నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు అనే పాటని ప్రసారం చేయమని కోరుతున్నారు. ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్ ఈ పాటని ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే రాజేష్ ఖన్నా, చిన్నాపాసి, అనితారాజ్, సునీత్ రాజ్, భాను, అమిత్ ఖన్నా, అమ్మి వీరందరి కోసం కూడా ఈ పాట ప్లే చేయడం జరుగుతుంది.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324 0852 నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు, మీ వివరాలు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము ప్లే చేస్తాము. నెక్స్ట్ అడుగుతున్న పాట ఏంటి అంటే, జ్యోతి చిత్రం నుంచి సిరిమల్లె పువ్వలే నవ్వు అనే పాటను వినిపించమని కోరుతున్నారు. మణికొండ నుండి హనుమంతరావు, భవానీ, అరుణ, విజయ, జ్యోతి, వీరి కోసం ఈ పాట.

మహర్షి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ అభినయ్ సాయి కిరణ్, అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు యాదగిరి కృష్ణ అభిమాని అంట. అలాగే అభి ఆసిని వైష్ణవి నితిన్ కూడా ఈ పాటని ప్లే చేయమని కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో మనము శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నాం. మా వాట్సాప్ నెంబర్ 0402324082. మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే ఈ నెంబర్కి మాకొక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. గుడ్ మార్నింగ్ జనరంజని, అగ్నిపర్వతం సినిమా నుంచి 11 నంబర్ 1 అనే సాంగ్ని ప్లే చేయమని అడుగుతున్నారు. ఈరోజు కృష్ణగారి జయంతి, మా యొక్క ఘననివ్వాలి అని చెప్తున్నారు. అమ్మను గుర్తి

0: ఆకాశవాణి వివిధ భారతి మీరింతవరకు జనరంజని విన్నారు. తిరిగి 8:15 జనరంజని ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు.
1: The view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15. ఇప్పుడు జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గర అయిన స్వరాలు, తీయని మాటలు, ఇదే మన జనరంజని.
1: హలో జనరంజని, ఎవరు
2: మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి.
2: భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి మాట్లాడుతాను.
1: యాదగిరి గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను మేడం, మీరు బాగురా?
1: బాగున్నాము. ఏ పాట వింటారు?
2: సంఘర్షణ చిత్రంలోని ఒక పాట.
1: ఏ పాట?
2: ఏదైనా పర్వాలేదు,
1: సంఘర్షణ తప్పకుండా.
3: సన్నజాజి పందిరి కింద మెల్ల మెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయి.

0: గంటకు గంట గడవాలంటే వయసుల పాటు ప్రేమల చాటు ఢంచిక ఢంచిక ఢంచిక ఢుమ్
1: ఢంచిక ఢంచిక ఢంచిక ఢుమ్
0: సన్న జాజి పందిరి కింద మెల్ల మెల్లగా దూరి దూరి పోయామంటే పాములు పామే వచ్చి

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి, రాజశేఖర్ మాట్లాడుతున్నాను.
0: రాజశేఖర్ గారు బాగున్నారా?
1: చాలా బాగున్నాను.
0: చెప్పండి, ఏ పాట వింటారు?
1: సావిత్రి ఘంటసాల గారికి చాలా ఇష్టమైన పాట, అందరికి ఇష్టమైన పాట. పుణ్యవతి చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యం ఘంటసాల గారు పీసుశీలతో పాడిన డాక్టర్ సినారే గీతం. మనసు పాడింది సన్నాయి పాట, వినిపించండి పాట.
0: తప్పకుండా తప్పకుండా అండి. నమస్తే.

0: హలో జనరంజన్, ఎవరు
1: హలో,
0: మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: సంధ్యా మేడం, పొద్దుటూరు కడప జిల్లా.
0: బాగున్నారా?
1: బాగున్నా మేడం, బాగున్నారా?
0: బాగున్నాం. ఏ పాట వింటారు?
1: ప్రేమించుకున్నాం రాలో పెళ్లి కల వచ్చేసింది బాలా పాట మేడం.
0: మంచి హుషారైన పాట అడిగారు, తప్పకుండా విందాం. నమస్తే.

0: హలో జనరంజన్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం అండి.
0: నమస్తే, మీ పేరు?
1: మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ మాట్లాడుతున్నానండి.
0: సుదర్శన్ గారు బాగున్నారా?
1: బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: బాగున్నాం. ఏ పాట వింటారు?
1: అమ్మ కడుపు చల్లగా, ఇది మూవీ అండి. అందులో నుంచి మా అమ్మ దీవెన ఆ తల్లి లాలన ఈ పాట వినిపించండి.
0: తప్పకుండా మీరు కోరుకున్న పాట వస్తుంది, వినేద్దాం.

0: హలో జనరంజన్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: మేడం, జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు అండి.
0: అప్పలరాజు గారు, ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: అందరం బాగున్నాము. ఏ పాట వింటారు?
1: ఈరోజు నాగార్జున గారు నటించిన విక్రమ్ మూవీ అండి. ఆ సినిమాలో నేనే రాగం నీవే గీతం ఆ సాంగ్ అండి.
0: తప్పకుండా బాగా పాడారు. మరి మీరు కోరిన పాట వినిపించేస్తాము. ధన్యవాదాలు.

తుషారిన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచిపోయింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. శ్రోతలకి ఎంతో ఇష్టమైన మన అందరి జనరంజని ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో సింహాసన మూవీ నుండి రాజ్ అండ్ సుశీల పాడిన పాట వింటారు. వేటూరి సాహిత్యానికి బప్పిలహరి సంగీతం అందించారు. అయితే ఈ పాటని కోరుతున్న వారు ఎవరు అంటే మోత శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదెల అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్ కరీంనగర్ నుంచి. వీరికోసం ఈ పాట.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి జనరంజనిలో తర్వాతి పాట కుమారరాజా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. వేటూరి సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతం అందించారు. ఈ పాటని బండ రావిరాల గ్రామం నుండి లక్ష్మీ, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు గౌడ్, రాములమ్మ వీరి కోసం ప్రసారం చేయడం జరుగుతోంది. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అని గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కోరారు. వారి కోసం కూడా ఈ పాట.

0: ಅನುರಾಗ ದೇವತ
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని మీ రోజుతో. నెక్స్ట్ పాట అల్లరిబుల్లడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. వేటూరి సాహిత్యం, చక్రవర్తి సంగీతం. ఈ పాటను వినిపిస్తున్నాం మౌనిక, భానుప్రకాష్, వినయ్ కుమార్ హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి వీరు కోరుతున్నారు వీరి కోసం ఈ పాట. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అని దమ్మోజ్ మధుసూదనాచారి, శ్రీవాణి దమ్మోజ్ రవీంద్రాచారి, రాధిక దమ్మోజ్ నవీన్ చారి, సౌమ్య దమ్మోజ్, త్రిలోక్ నెహాన్ వీరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి వివిధ భారతి జనరంజనిలో చివరిగా కిరాయి కోటిగాడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట, వేటూరి సాహిత్యం చక్రవర్తి సంగీతం. ఈ పాటని భవానీ వెంకట్ పుట్టపాక నుండి కోరుతున్నారు, వారి కోసం ప్రసారం చేయడం జరుగుతుంది. అలాగే కర్ర సరస్వతి భానుమూర్తి రమాశంకర్ నగర్ ఏదైనా పాటని ప్లే చేయమని కోరారు, వీరి కోసం కూడా ఈ సాంగ్ ప్లే చేయడం జరుగుతుంది.

0: ఒంపు కొక్క సొంపు వంతే నేసుకున్న అందాలే, వాలు పొద్దు కాడలే తమ్ముద్దులిస్తే అందాలే.
1: మల్లె చెండులో నా మనసు తేలే పెండు చిన్నోడే, దూరన పులిచి దొండ

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని రాష్ట రెవెన్యూ హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. త్వరలో క్యూర్ పరిధిలో తొలి విడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఏడాది తిరిగేలోగా వాటి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ నిన్న సచివాలయంలో చైర్మన్ డాక్టర్ కె కేశవరావు అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గౌరవం కోసం ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన జీవో జారీ చేసింది. రాష్టంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతులకు క్షేత్రస్థాయిలో ఉపయోగపడే సూచనలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో భర్తీ చేసే 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు టీశాట్ డిజిటల్ కంటెంట్ అందించనుందని సీఈఓ బోధనపల్లి వేణుగోపాలరెడ్డి తెలిపారు. మన రాష్ట యువతకు ఉద్యోగాలు సాధించడానికి వీలుగా పరీక్షకు సంబంధించిన కంటెంట్ను డిజిటల్ లెసన్స్ ద్వారా అందించాలని నిర్ణయించామన్నారు. సైబరాబాద్ షీ టీమ్స్ ఈ నెలలో 104 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి పబ్లిక్ ప్లేసుల్లో అసభ్యకర చేష్టలకు పాల్పడిన 29 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 37 మందిపై కేసులు నమోదు చేయగా మిగిలిన వారిని కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. కాగా ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఈఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఈఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. మరికొద్ది క్షణాల్లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు.
1: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
2: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
1: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
3: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
2: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
1: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
2: ఆయన ప్రయాణం మొదలు పెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
1: అవునా?
2: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరాయినది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలుపెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వు ఎక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

0: మరువకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో
1: జయ హో ఆకాశవాణి జయ జయ హో ప్రజావాణి
2: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మరి ఈరోజు ఏ ఇయర్ పాటలు వింటారు అంటే 2015 నుండి 2020 మధ్యకాలంలో వచ్చిన పాటలు వినాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా. 0402324085 నెంబర్కి వాట్సప్ చేయాలి. మీరు కోరుకున్న పాటని మేము వినిపిస్తాం. ముందుగా మీకోసం వచ్చేస్తోంది సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి సాగర్ ఎంఎం మాన్సీ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మనం ఈరోజు 2015 నుండి 2020 మధ్యకాలంలో విడుదలైన పాటలు వింటున్నాం. అయితే ఇప్పుడు భలే భలే మొగాడివై చిత్రం నుంచి నాని లసచిన్ వారియర్ పాడిన పాట రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. ఈ పాటని భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్, ఎలుగందుల పద్మశాలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ప్రవీణ్, సంధ్య, అక్షయ్ గుణ వీరి కోసం ప్రసారం చేయడం జరుగుతుంది. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటని ప్రసారం చేసి మా పేర్లు చదవండి అంటున్నారు మోటి, కృష్ణ సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి కోరుతున్నారు. వీరికోసం ఈ పాట

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: ఎస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. సమయం 10:18. ఇప్పుడు సాహసం శ్వాసగా సాగిపో చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఎడికే పాడిన పాట వింటారు. శ్రీజో సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ పాటని పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ నెమోని గ్రామం నుండి కోరారు. వీరికోసం ప్రసారం చేయడం జరుగుతుంది.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం తెలుసు. ఈ రోజు మనం వింటున్నాం 2015 నుండి 2020 మధ్యకాలంలో రిలీజ్ అయిన సాంగ్స్. అయితే మీరు గనక ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన సాంగ్స్ వినాలి అనుకుంటే 0402324 0852 నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఇప్పుడు మనకు వచ్చిన రిక్వెస్ట్ హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ వీరు బాహుబలి చిత్రం నుంచి దీవరా అనే సాంగ్ ని కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటని కోరుతున్న వారు చేరాల రాంబాబు, చంద్రకళ, పవన్ రాజ్, గణేష్ వీరు వరంగల్ జిల్లా నుంచి కోరుతున్నారు గీతా గోవిందం సినిమా నుంచి ఒక మంచి పాట వినిపించమని. చిత్ శ్రీరామ్ పాడిన ఈ పాటకి అనంత్ శ్రీరామ్ సంగీతం అందించారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి గోపి సుందర్ సంగీతం అందించారు ఈ పాట మీకోసం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాటని కోరుతున్న వారు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారదా, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. వీరు నేను శైలజ చిత్రం నుంచి క్రేజీ ఫీలింగ్స్ అనే సాంగ్ అడుగుతున్నారు. పృథ్వీచంద్ర పాడిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి, సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాట మీకోసం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు నీ వివిధ భారతి 102.8

マヌジェネレンジェネ。ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2015 నుండి 2020 మధ్యకాలంలో విడుదలైన సినిమాల నుండి మంచి మంచి పాటలు వింటున్నారు కదా. ఇప్పుడు నిన్ను కోరి చిత్రం నుంచి కార్తీక్ చిన్మయి పాడిన పాట వింటారు. రామజోగయ్య శాస్త్రి సంగీతానికి గోపీసుందర్ సంగీతం అందించారు. ఈ పాటని వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సి, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ కోరిక మీదకు ప్లే చేయడం జరుగుతుంది.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ RX 100 మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. చైతన్య ప్రసాద్ సాహిత్యానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ పాటని మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి కోరారు. వారి కోసం ప్రసారం చేయడం జరుగుతుంది. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ జేరుపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు హన్మకొండ జిల్లా నుంచి. వీరి కోసం ఈ పాట

ఆకాశవాణి నిలయంలో సమయం 10:55 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 134వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వెలువడుతుంది. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట వింటారు.

0: समाज के लिए अच्छा काम कर रहे हैं उन्हें पहचानिए, उनकी सराहना कीजिए, उनसे सीखिए और हो सके तो खुद भी किसी अच्छे काम से जुड़िए। अगले महीने मन की बात में कुछ और प्रेरक गाथाओं के साथ मैं फिर आपसे जुड़ूंगा। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और FM गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण FM रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: आकाशवाणी प्रधानमंत्री गौरवनीयులు श्री नरेंद्र मोदी గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీకాల్.
4: నమస్కారం సార్.
3: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
4: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర

0: స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను, కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
1: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
2: నమస్కారం సార్, నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేము మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, "నాన్నగారు, మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు? ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు? ఈ ఫోటో ఎప్పటిది?" అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, "నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను. ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను. చూడు, మన జట్టుని గెలిపించాను" అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, "బాబు, చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి" అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, "పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తటం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు" అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
2: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కల నెరవేరలేదు. కాబట్టి తన కొడుకు ఆ కల నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కలను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, "కలలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి. గురీందర్, నువ్వు చాలా కష్టపడాలి" అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, "సోదరా, నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు. 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు. భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు" అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, "గురీందర్, మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం" అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. "గురీందర్, నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది" అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలున్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకో

0: తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్వీర్ మీరు చెప్పండి.
1: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారీ గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, ఒక సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
0: బాగా చెప్పారు. అనిమేష్ గారు మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని, లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
0: అనిమేష్, గురీందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్ ముందు మీరు చెప్పండి.
2: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురీందర్వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత రెండో సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
0: చాలా బాగుంది. గురీందర్ వీర్ గారు మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
1: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట, పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం, మేము ఇద్దరం ఒకరికంటే

0: ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా అని నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు.
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్లారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆంపన్న కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్, హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్, గోవాలలో కోకుము షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది. అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ల నుంచి సువర్ణరేఖ, ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు

రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచ మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటి

రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో! ఈ ప్రయత్నం వెనక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసిరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసిందొక్కటే మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి! అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీలిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద
ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ శ్రద్ధ ఉండేది.

ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాల్ని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రానఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC, దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానెటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతి

జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగానదీ జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్లకన్నా పటిష్టమైంది వాళ్ల దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకొక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలను నడిపిస్తున్నారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే
50వ వార్షికోత్సవాన్ని

0: దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమవంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటల దాటి 8 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో ప్రత్యేక గుర్తుకొస్తున్నాయి.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 9 నిమిషాలు. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి, మీ రేడియో సఖి అనుపమాతో. మరి ఈరోజు ఏంటి ప్రత్యేకం? ఒక వ్యక్తి జీవితకాలంలో 1-2 రికార్డ్స్ చేస్తే గొప్ప, కానీ సరికొత్త రికార్డ్స్ సెట్ చేయడం ఈ నటుడికి ఎంతో సరదా. మెరుపు వేగంతో మార్పులు తేవడం వీరికి అలవాటు. ఇంతకీ ఎవరైనా? మరెవరో కాదు, మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ స్టార్ కృష్ణ, మన నటశేఖరుడు. వారి జయంతిని పురస్కరించుకొని ఈ ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతిలో.

సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఒక్కసారి వీరి రికార్డ్స్ వైపు కనుక మనం చూస్తే తొలి సాంఘిక రంగుల చిత్రంలో నటించారు.

డబల్ యాక్షన్ అత్యధికంగా ఎవ్వరూ చేయనని 25 చిత్రాలు. ఓహ్, ఇవి కదా రికార్డ్స్ అంటే అనిపించేంతగా బుల్లెట్లాగా దూసుకొచ్చాడు మన కృష్ణుడు.

ఈ బుర్రిపాలెం బుల్లోడు సంధించిన బాణంలా బుల్లెట్లాగా తెలుగు చిత్రసీమ వైపు తన గురి పెట్టాడు. ఏమి రాదో, ఏం చేయలేడు, అబే ఎక్స్ప్రెషన్స్ కూడా లేవు అంది పరిశ్రమ. పకాలను నవ్వారు కృష్ణ. ట్రెండ్ని నేను ఫాలో అవ్వను కదా, నేనే ట్రెండ్ సెట్ చేస్తాను కానీ అని సవాల్ విసిరి అఖండుడు అనిపించుకున్నారు నవ్వుతూ కృష్ణగారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పడం ఒక ఆట మన కృష్ణ గారికి. తొలి సాంఘిక రంగుల చిత్రం తేనె మనసుల్లో లీడ్ యాక్టర్గా రామ్మోహన్తో పాటు కనిపించారు. మెప్పించలేకపోయినా నిరాశపడకుండా తుపాకులతో ఒక స్పైగా గూఢచారి 116లో మురిపించేశారు. ఇది కృష్ణైనా అని ఆశ్చర్యపోయింది పరిశ్రమ. ఆంధ్రా జేమ్స్ బాండ్ అని పిలుచుకున్నారు ముద్దుగా ప్రేక్షకులు.

0: వార్తా ప్రసారం అనంతరం ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగిద్దాం ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
2: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
1: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
3: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
2: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
1: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
2: ఆయన ప్రయాణం మొదలు పెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
1: అవునా?
2: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు. దర్శకులు, రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరైంది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వు ఎక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.
3: స్టూడియోలో సమయం 12:30. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: సమయం 12:30 ఇప్పుడు వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్

0: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయమై వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. ఈరోజు మన్ కీ బాత్ లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ప్రజలు నిరంతరం నీరు తాగుతూ ఉండాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పండ్ల రకాలను ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతాల్లో దొరికే హాపూస్, అల్ఫోన్సో, గుజరాత్ లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్ లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లలో దొరికే సువర్ణ రేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
1: మహారాష్ట్ర కొంకణ్ కా హాపూస్, అల్ఫాన్సో, గుజరాత్ కా కేసర్, యే తో ఆమ్రస్ కీ జాన్ హై, ఉత్తర్ ప్రదేశ్ కా దశహరి ఔర్ మేరీ కాశీ కా లంగడా, బిహార్ కా జర్దాలు, చౌసా, మాల్దా, హర్ నామ్ కే సాథ్ లోగో కీ యాదే జుడీ హుయీ హై. దక్షిణ భారత్ జాయియే తో బంగన్పల్లి, తోతాపురి, నీలం, మల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిశా ఔర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణ రేఖ, యాని జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఔర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై.
0: భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ కు వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు.
1: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్ లోని మల్హర్ లో 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని నరేంద్ర మోదీ తెలిపారు. అవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పరిపాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయన్నారు. ఇటీవల జార్ఖండ్లోని రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంపిటీషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్ లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని మోదీ ప్రశంసించారు.
1: मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है. मैं 200 मीटर और 400 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं. मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया, इंडिया को रिप्रेजेंट कर रहा हूं इंटरनेशनली.
1: और गुरिंदर वीर जी का क्या है?
3: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूं. पहला इंडियन हूं जो 10.1 के बैरियर के नीचे भागा है.
0: ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రానమికల్ సొసైటీ, ఖగోళ్ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.
1: राजकोट के बिग बैंग एस्ट्रोनॉमी क्लब ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक एस्ट्रोनॉमी इवेंट्स आयोजित किए. मैं आईसेक का भी जिक्र

0: करना चाहूंगा। यह एक स्टूडेंट लेड नेशन वाइड नेटवर्क है जो एस्ट्रोनॉमी और एस्ट्रोफिजिक्स क्लब को आपस में जोड़ता है। साथियों, अपनी हॉबी के लिए समय निकालना और लगातार कुछ नया सीखते रहना बहुत जरूरी है।
1: नमामि गंगे अभियान किंद मोबाइल आसुपत्रिला रूपोंदिंचिन డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ ను రక్షించి చికిత్స అందించి రప్తీ నదిలోకి విడిచిపెట్టారని తెలిపారు.
0: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है। इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है। इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है। यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है।
1: ऑपरेशन सिंधूर समय భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితమయ్యేలా చేసిందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. లక్నోలో నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పూర్తి సన్నద్దతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రుదేశంపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. దీని ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం తన ఓడరేవులకే పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7 ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత బలగాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించాయి. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. పొగాకు వాడకానికి ముగింపు పలికేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది. పొగాకు పట్ల ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. లోకమాత అహల్యాబాయ్ హోల్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులర్పించారు. ఆమె మేధస్సు, కరుణ, ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న అచంచలమైన నిబద్దతను యావత్ దేశం స్మరించుకుంటుందని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా లోక్మాత అహల్యాబాయి హోల్కర్ కు నివాళులర్పించారు. అహల్యాబాయి న్యాయం, సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ఆదర్శవంతంగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్ దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మీ రేడియో సఖి అనుపమతో. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం మన సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని. మరి సాహసం శ్వాసగా సాగిపో అని ఇప్పుడైతే మనందరం సినిమాలను తీస్తున్నాం, కానీ సాహసానికే శ్వాసపోసి సినిమా అనే ఊపిరిని ఊది తారాజువ్వల రాకెట్ వేగంతో కొత్తదనాన్ని మనకు అందించింది మాత్రం కృష్ణగారే. మెకెనాస్ గోల్డ్ హాలీవుడ్ చిత్రానికి తెలుగు రూపాంతరంగా మోసగాళ్లకు మోసగాళ్లు, గుర్రాల్ని వేగంగా నడుపుతూ సాగే యాక్షన్కి ఆహా సూపర్ అన్నది కుర్రకారు మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షక లోకం కోరినది కృష్ణగారి దగ్గరికి వచ్చేసింది.

అల్లూరి సీతారామరాజు గారి మీద చిత్రం తీయాలన్నాడు కృష్ణ. వద్దు అంది పరిశ్రమ. లేదు, చేయాల్సిందే అన్నది దూకుడుగా ఆలోచించే కృష్ణ అంతరంగం. చింతపల్లి అడవుల్లో 2 నెలల పాటు, మద్రాసులో 15 రోజులు, ఇలా ఒక కుటుంబంలా యూనిట్ సభ్యులందరూ కలిసి పనిచేశారు. తొలి తెలుగు సినిమాస్కోప్ చిత్రమే కాదు, శ్రీశ్రీగారికి తెలుగు వీరలేవరా పాటకు జాతీయ పురస్కారం, ఉత్తమ గేయ రచయితగా ప్రకటించేంతగా ప్రకంపనలు సృష్టించింది అల్లూరి సీతారామరాజు. మరోమాట, ఇది కృష్ణగారి 100వ సినిమా.

0: view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: నటశేఖర కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక గుర్తుకొస్తున్న వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి దూకుడుగా అల్లూరి సీతారామరాజు సినిమా అయితే తీశారు, హిట్ కూడా కొట్టారు, కానీ తర్వాత వరుస ఫ్లాప్స్. కుంగిపోలేదు, ఎందుకంటే అక్కడున్నది కృష్ణ గారు. అయిపోయింది అయ్యగారి పని అని కిసుక్కున నవ్వింది పరిశ్రమ. గిరుక్కున చూశారు కృష్ణ. పట్టుదలతో పాడి పంటల సినిమాతో సగటు ప్రేక్షకుడి మనసులకు చేరువయ్యారు.

బుల్లెట్లా వేగంగా వెళ్లడం కాదు, విషాదం కూడా పలికించాలన్న పరిశ్రమకు తన స్టైల్ దేవదాసుతో జవాబిచ్చాడు.

ఇలా కృష్ణమాయలో సినిమాలు సాగుతున్న కాలంలోనే ఒక ప్రముఖ వ్యక్తితో చిన్న గొడవ. మన బుల్లెట్ స్పీడ్ కృష్ణ గారికి ఆ గొడవ పెద్దదైందా, ఇబ్బంది పెట్టిందా చెప్తాను ఈ పాట విన్నాక.

ఇలా కృష్ణమాయలో సినిమాలు సాగుతున్న కాలంలోనే ఒక ప్రముఖ వ్యక్తితో చిన్న గొడవ. మన బుల్లెట్ స్పీడ్ కృష్ణగారికి ఆ గొడవ పెద్దదైందా, ఇబ్బంది పెట్టిందా చెప్తాను ఈ పాట విన్నాక.

పాట వినగానే అర్థమైపోయింది కదా. అవును, అప్పట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కృష్ణ గారికి చిన్న మనస్పర్ధ. బాలు లేని కృష్ణకు పాట ఎలా? పాటల్లేని సినిమాలు తీస్తావా అంది పరిశ్రమ. పాటనెందుకు ఆపాలి, పాడేవాడినే మార్చేస్తాను అని రాజ్ సీతారాంను తెలుగు సినిమాకు పరిచయం చేశారు కృష్ణగారు.

స్టూడియో క్లాక్లో సమయం 1 గంట. మీరు వింటున్నారు ప్రత్యేక గుర్తుకొస్తున్నాయి నటశేఖర కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని ఆకాశవాణి వివిధ భారతిలో. కుటుంబ కథలతో ప్రేక్షకుల మనసులో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు కృష్ణ గారు. పండంటి కాపురం సినిమాతో ఎంత బలమైన ముద్ర వేశారంటే, కృష్ణుడు మావాడే అని పరిశ్రమంతా ఆలింగనం చేసుకునేంతగా ప్రేక్షక లోకానికి కూడా చాలా దగ్గరవారయ్యారు.

ఒక్కడు ఏకవ్యక్తి సైన్యంలా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, అందరివాడిగా, ఆప్తుడిగా నేనున్నాను అని నిలబడినది పరిశ్రమలు ఎవరు అనంటే జవాబు పద్మభూషణ్ డాక్టర్ కృష్ణ గారన్నదే అందరిది జవాబు. ఈరోజు నటశేఖర కృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని కొన్ని జ్ఞాపకాలు, పసందైన పాటలతో వివిధ భారతి మిమ్మల్ని పలకరించింది. తనివి తీరలేదు, నాకు కూడా తెలుసు, కానీ సమయం మించిపోతోంది. ఈ కార్యక్రమం మీ అందరినీ ఆకట్టుకుందని ఆశిస్తూ వినమ్రంగా నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. అథ్లెటిక్స్ లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో కొనియాడారు. నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి 4-5 తేదీల్లోగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో 7వ తేదీన ఫిట్ ఇండియా సండే సాన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. అథ్లెటిక్స్ లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రధానంగా ఇద్దరు అథ్లెట్లు గురువిందర్ సింగ్, అనిమేష్ కుజూర్ పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డులను 3 సార్లు అధిగమించడాన్ని మోదీ ప్రస్తావించారు. 100 మీటర్ల పరుగు పందెంలో భారతీయులు రికార్డు సాధించగలిగిన శరీరం లేదన్న అపోహలను వీరిద్దరూ పట్టాపంచలు చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి తన మనసులోని ఆలోచనలను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 134వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణి ద్వారా ప్రసారమైంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఇద్దరు అథ్లెట్లతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
1: मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है. मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं.

0: मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया, इंडिया को रिप्रेजेंट कर रहा हूँ इंटरनेशनली।
1: और गुरिंदर वीर जी का क्या है?
0: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूँ। पहला इंडियन हूँ जो 10.1 के बैरियर के नीचे भागा है।
2: వేసవిని తట్టుకునేందుకు భారతదేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ రకాల పానీయాలతో ఉపశమనం పొందుతారని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే వేసవి వచ్చిందంటే మామిడి పళ్ల గురించి చర్చించని ఇల్లు ఉండదన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పళ్ల రకాలను ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతాల్లో దొరికే హాపూస్ ఆల్ఫన్సో, గుజరాత్ లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్ లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ లో దొరికే సువర్ణ రేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
1: దక్షిణ భారత్ జాయే తో బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిషా ఆర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణ రేఖ, యాని జగహ బదల్తీ హై, आम का रूप रंग और उसका स्वाद भी बदल जाता है.
2: భారత దేశ అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్యం గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు. చోళ రాజవంశం విజయాలను వివరించేలాగా ఆ ఫలకాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
1: తామ్ర పట్టికాకు లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
2: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్ లోని మలహార్ లో 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని కూడా మోదీ చెప్పారు. అవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయని తెలియజేశారు. ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ, ఖగోళ్ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్ లో చేరాలని, ఏదైనా ప్లానటేరియంను సందర్శించాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: రాజ్ కోట్ కే బిగ్ బ్యాంగ్ ఆస్ట్రోనామీ క్లబ్ నే గీర్ కే జంగలో సే లేకర్ కచ్ కే రణ తక్ అనేక ఆస్ట్రోనామీ ఈవెంట్స్ ఆయోజిత్ కియే. మే ఐసెక్ కా భీ జిక్ర కర్నా చాహుంగా. యా ఏక్ స్టూడెంట్ లెడ్ నేషన్ వైడ్ నెట్వర్క్ హై జో ఆస్ట్రోనామీ ఔర్ ఆస్ట్రో ఫిజిక్స్ క్లబ్ కో ఆపస్ మే జోడతా హై. సాథియో, అప్నీ హాబీ కే లియే సమయ నికాల్నా ఔర్ లగాతార్ కుచ్ నయా సీఖతే రహనా బహుత్ జరూరీ హై.
2: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేస్తుందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ ను రక్షించి చికిత్స అందించి రప్తి నదిలోకి విడిచిపెట్టారని తెలియజేశారు. ఈ ఆపరేషన్ పూర్తి చేయడానికి 13 గంటల సమయం పట్టిందని, దీనివల్ల కేవలం ఒక జంతు జాతిని మాత్రమే కాపాడడం లేదని, గంగానది జీవ వైవిధ్యాన్ని కాపాడుతున్నామని మోదీ గుర్తు చేశారు.
1: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है. इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है. इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है.
2: आकाशवाणी प्रांतीय वार्ता వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందనను ఈ విధంగా తెలియజేశారు.
3: నా పేరు హోమ ప్రదీప్ చంద్ర, అడ్వకేట్, మంచిర్యాల జిల్లా నుంచి. నెదర్లాండ్స్ కి మన మోడీ గారు వెళ్లడం, అక్కడ చోళుల ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ముఖ్యంగా ప్రాచీన కట్టడాల గురించి, వాటిని కాపాడుకోవడం గురించి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో మోడీ గారు ప్రస్తావించడం చాలా ఆకట్టుకుంది.
4: నా పేరు శీల విద్యాసాగర్, కొత్తగూడెం నుండి. ఈ ఎండాకాలం లో కోకో కోలా, థమ్స్అప్ లాంటివి కాకుండా మన మజ్జిగ నిమ్మరసం ఎంత పవర్ఫుల్, మన హ్యూమినిటీ ఎట్లా పెంచుతా అనేది కూడా మనకి మోడీ గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు.
5: ఉషా, మాది ములుగు జిల్లా. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో మన దేశానికి చెందిన చోళ రాజుల కాలం నాటి తామ్రపత్ర నెదర్లాండ్ దేశం నుండి పొందామని ప్రధానమంత్రి తెలపడం చాలా మంచి విషయం.
6: నా పేరు లావణ్య, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా. ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాకు చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి బాధపడేవారనే అంశం వెలుగులోకి తేవడం చాలా నచ్చింది.
2: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి.

0: 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది, శ్రోతలు గమనించగలరు. ప్రధానమంత్రి 134వ మన్ కీ బాత్ ప్రసంగాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ప్రత్యక్షంగా వీక్షించారు. సామాజిక ఆర్థిక అభివృద్దిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ఒక గొప్ప వేదికగా నిలుస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో గడిచిన 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయన్నారు.
1: దేశంలో ఉన్నటువంటి వర్తమాన సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద వారు ప్రజలను ఏ రకంగా అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమం, వాళ్లతో మాట్లాడేటువంటి కార్యక్రమం చేపడతారు. ప్రతి మన్ కీ బాత్ కూడా మరి ఎప్పుడు వస్తుందా అని దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు.
0: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి జూన్ 4-5 తేదీల్లోగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి తుమ్మకుమారెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఆయన ధాన్యం కొనుగోలు పురోగతిని సమీక్షించారు. క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జూన్ 7వ తేదీన గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా సండే సౌండ్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన జీవన శైలిపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి అధికారులతో రేపు సమీక్ష నిర్వహిస్తారు. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ముఖ్యమంత్రి పర్యటన రేపు కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నందువల్ల సోమవారం నాడు మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి జిల్లా కలెక్టరేట్ కు రావద్దని, అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండల కేంద్రంలో జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యురాలు కోవలక్ష్మి, జీసీసీ అధికారి సందీప్ తో కలిసి ప్రారంభించారు. రైతులు, దళారుల ద్వారా మోసపోవద్దని ఆమె సందర్భంగా చెప్పారు. మల్కజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ భద్రత కోసం ప్రారంభించిన మీ సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని పోలీస్ కమిషనర్ సుమతి తెలియజేశారు. మే 16న ప్రారంభమైన కమ్యూనిటీ పోలీసింగ్ డ్రైవ్ లో ఇప్పటి వరకు 18,413 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. విశేషాలు మరొకసారి. అథ్లెట్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రి రూపొందించిన మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఈరోజు పేర్కొన్నారు. క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో జూన్ 7వ తేదీన ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైమ్.

ఎస్, మన స్టూడియో క్లాక్ లో టైం 1 గంట దాటి 20 నిమిషాలు కాగానే మన శ్రోతలందరికీ తెలుసు, అందరూ ఎదురు చూస్తుంటారు షో టైం కార్యక్రమానికి. ఇంతకీ షో టైం అంటే ఏంటి? ఇప్పుడే కనుక మీ రేడియో సెట్స్ ఆన్ చేస్తే, కొత్తగా వివిధ భారతి కుటుంబంలో చేరుతుంటే వెల్కమ్, స్వాగతం అనిస్తున్నాము. షో టైంలో మేము ఒక గేమ్ షో, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, కొన్ని సినిమా అండ్ జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ అనమాట. సో వీటికి జవాబులు ఎలా ఎక్కడ పంపించాలి అంటే 0402324 0852, 0402324 0852, ఇది మా వాట్సాప్ నంబర్. సో అర్థమైపోయింది కదా, షో టైంకి స్వాగతం, సుస్వాగతం. మరి ఫస్ట్ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్స్తో మొదలు పెట్టేయబోతున్నాను. ఈరోజు ఇందాకటి వరకు మనం మాట్లాడుకున్నాం గుర్తుకొస్తున్నాయిలో సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి. సో దానికి సంబంధించి ఒక క్వశ్చన్, కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది? నటుడు కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డ్ ఏ సంవత్సరంలో వచ్చింది? మీకు కనుక జవాబు తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ పంపించేయండి.

రామా చిలకమ్మా అంటూ పాటైతే వినేశాము, రామా ఆన్సర్స్ పంపించండమ్మా నేను అడిగే లోపలే మీ అందరూ ఎంత సూపర్ ఫాస్ట్గా జవాబులు పంపించేస్తున్నారంటే షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను సూపర్ స్టార్ కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది అని. మరి కృష్ణ గారికి ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారని మనందరికీ తెలుసు, బట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. వాళ్ళ పేర్లు రామన్నపేట నుంచి

నరేందర్, నిజామాబాద్ నుంచి రాజు నాగనాథ్ గుప్తా, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పిపిరావు, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, భీమన్గల్ నుంచి రవి, ఫిలిం నగర్ నుంచి హర్షిణి, ఉప్పల్ నుంచి శివపార్వతి, అమరగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, పొద్దుటూ నుంచి సంధ్య, ఉమ్మిడ నుంచి దివాకర్, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, గీతానగర్ నుంచి ద్రోణం రాజు, సూర్యశ్రీ, కౌకూర్ నుంచి ఇంకా పంతాడి శ్రీనివాసరావు, మూరిపొలం నుంచి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

3 o'clock లో టైం అయితే 1 గంట దాటి 33 నిమిషాలు షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? మేము ఇప్పుడే రేడియో వినేస్తున్నాము, ఇవాళ్ళ నుంచి వివిధ భారతి శ్రోతలం అయిపోయాం అంటారా? ఒక నంబర్ నోట్ చేసుకోండి, 0402324 0852, 0402324 0852. ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు మే నెల చివరి ఆదివారం, అంటే మన్ కీ బాత్ కార్యక్రమం అందరం వినేశాము. మన ప్రధానమంత్రి గారు ఇందాక తన మనసులో మాట మనందరితో పంచుకున్నారు కదా. సో వారు మన్ కీ బాత్లో ఒక విషయాన్ని ప్రస్తావించారు, తెలుగు రాష్ట్రాల్లో దొరికే 2 మామిడి రకాల గురించి, మామిడి పళ్ళ రకాల గురించి ప్రస్తావించారు. ఆ 2 రకాల పేర్లేంటి? ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమం వింటే మీ అందరూ సులభంగా జవాబు చెప్పేస్తారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల్లో దొరికే 2 మామిడి పళ్ళ రకాల గురించి మన ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. వాటి పేర్లు నాకు పంపించేయండి, 0402324 0852, 0402324 0852. ఇది మా వాట్సాప్ నంబర్.

ఆకాశవాణి వివిధ భారతి నుంచి మరి మన ప్రధానమంత్రి మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో దొరికే రెండు మామిడి పళ్ళ రకాల గురించి ప్రస్తావించారు. అవి ఏంటి అంటే మన మామిడి ప్రియులు మన వివిధ భారతి శ్రోతలు చక్కగా సరైన జవాబులు పంపించేశారు. ఇంతకీ అవేంటో తెలుసా? బంగినపల్లి, సువర్ణరేఖ, అలాగే తోతాపురి కూడా చెప్పారు. సో ఈ మూడిట్లో ఏ రెండిటి పేర్లైనా మీరు జవాబుగా పంపిస్తే మీ పేర్లు తప్పకుండా చదివేస్తాను. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? వరంగల్ నుంచి పాష, యాప్రాల్ నుంచి మహాలక్ష్మి, నిజామాబాద్ నుంచి లావణ్యరాజు, అలాగే ఖమ్మం నుంచి కృష్ణకుమారి, రమణి సుబ్బారావు, సికింద్రాబాద్ నుంచి ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, మురిపొలం నుంచి శ్రీనివాసరావు, బంజారాహిల్స్ నుంచి ఎస్కే జాని, మియాపూర్ నుంచి భాను, బీహెచ్ఎల్ నుంచి రవి గౌడ్, గోపాలరావు గారు, సంతోషి, వీరు ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు కానీ సరైన జవాబులు పంపించారు, జంగంపేట నుంచి నారాయణ, హైదరాబాద్ నుంచి వేదవతి, గణేష్, వీరందరూ సరైన జవాబులు పంపించేశారు.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 46 నిమిషాలు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో పాల్గొనాలంటే 0402324 0852 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్. సో నోట్ చేసేసుకున్నారుగా. నెక్స్ట్ క్వశ్చన్, యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎన్నో దేశాలు ఫామ్ అయ్యాయి, అవునా? మరి చివరిగా ఏర్పడ్డ దేశం ఒకటి, అదే కదా అన్నిటికంటే యంగెస్ట్. సో చివరిగా ప్రపంచంలో ఏర్పడ్డ కంట్రీ

షో టైంలో నేను ఇందాక అడిగాను యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే చాలా దేశాలు ఫామ్ అయిపోయాయి కదా, అందులో చివరిగా ఫామ్ అయిన దేశం ఏది అంటే జవాబు ఏంటో తెలుసా? సౌత్ సూడాన్. ఇది 2011లో ఈ కంట్రీ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందనమాట. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? నేవనంది నుంచి శ్రీరామ్ నరేందర్, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, ఏఎస్ రావు నగర్ నుంచి సీతాదేవి, నర్సంపేట నుంచి బాలకృష్ణ, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, గజ్వేల్ నుంచి అనిత, ఆర్మూర్ నుంచి రాధ, షాపల్లి నుంచి శ్రీనివాస్, మూసాపేట నుంచి నరేష్, కానాజీగూడ నుంచి శ్రీనివాస్, పద్మావతి, పెడన నుంచి అప్పలరాజు, అలాగే సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుంచి రాధ గారు ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

కంట్రీ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది అనమాట. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో తెలుసా? న్యావనంది నుంచి శ్రీరామ్ నరేందర్, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, ఏఎస్ రావు నగర్ నుంచి సీతాదేవి, నర్సంపేట నుంచి బాలకృష్ణ, ఉమ్మడ నుంచి జైనుద్దీన్, గజ్వేల్ నుంచి అనిత, ఆర్మూర్ నుంచి రాధా, షాపల్లి నుంచి శ్రీనివాస్, మూసాపేట నుంచి నరేష్, కానాజీగూడ నుంచి శ్రీనివాస్, పద్మావతి, పెడన నుంచి అప్పలరాజు, అలాగే సిహెచ్ విజయ్ కుమార్ చందనగర్ నుంచి రాధ గారు ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక అనేక ధన్యవాదాలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు. మీరు వింటున్నారు శక్తిశీలి, మీ రేడియో సఖి అనుపమాతో. మరి ఈరోజు శక్తిశీలిలో ఎవరి గురించి చెప్పబోతున్నాను? ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు కదా. చెయ్యాలనుకున్నది ఏదైనా సరే గొప్ప విషయం సాధించాలంటే ఆకాశమే హద్దుగా సాగుతోంది నేటి మహిళ. భూమి అనే సరిహద్దును చెరిపేసి పచ్చదనంతో ముగ్గేసిన ఒక ముది ఒగ్గు ఆ రోజుల్లోనే సరిహద్దుల్ని దాటి పరిధికి మించి పచ్చదనాన్ని ప్రపంచానికి అందించింది. ఇంతకీ ఎవరామే, మాట్లాడుకుందాం.

మనం ఈరోజు శక్తిశిలిలో మాట్లాడుకోబోతున్నాం కేరళ తపోవనంని వనలక్ష్మిగా. ముందు తరాలకు వందల కొద్దీ చెట్లు, నీటితో నిండిన చలమలు, అపురూపమైన పక్షుల ఆవాసాలతో, ఎన్నో రేర్ ప్లాంట్స్తో నింపిన శక్తిశిలి. 92 సంవత్సరాల దేవకీ అమ్మగారి గురించి, ఎవరు ఈ దేవకీ అమ్మ, ఏం చేశారో మాట్లాడుకుందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. స్టూడియో క్లాక్ లో టైం అయితే 2 గంటలు దాటి 27 నిమిషాలు. మరి ఈ రోజు నేను మీ అందరితో 92 సంవత్సరాల దేవకీ అమ్మ గురించి చెప్తానన్నాను కదా. మొక్కలంటే ఆవిడకి ఇష్టమయ్యుంటుందేమో అని చెప్పి మనందరూ

అనుకుంటాం. కానీ ఉద్యమంలా నాటడం మాత్రం ఎప్పుడు ఎలా మొదలైందో తెలుసా? ఒక ప్రమాదం అనుకోకుండా జరిగింది దేవకి అమ్మకి. కోలుకోవడానికి సమయం పట్టింది. దాదాపు 3 సంవత్సరాలు మంచం మీదనే ఉండాల్సినంత పెద్ద ప్రమాదం. కానీ ఎన్ని రోజులలా ఊరికే పడుకోవాలి, పిచ్చెక్కిపోయేది. పోని కూర్చునేది నా చిన్న పని చేస్తే అని చెప్పి అందరినీ అడిగింది. భర్త కూడా ససేమీరా వద్దన్నాడు. సరే ఏదో ఒకటి చేయాలి, నాకు ఇలానే ఉంటే కనుక నేను నిజంగానే పిచ్చితానైపోతాననుకున్నారు దేవకి అమ్మ. ఇంటి ముందున్న ఖాళీ స్థలం, అక్కడ ఏం పెట్టినా ఏ మొక్క నాటినా కూడా మొలవని మొండి నేల కనిపించింది. అలా ఆలోచిస్తూ పడుకున్న ఆవిడికి ఒక ఆలోచన వచ్చింది.

92 సంవత్సరాల దేవకి అమ్మగారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. వీరికి అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల 3 సంవత్సరాలు మంచం మీదే ఉండాల్సి వచ్చింది. మరి అలాంటప్పుడు చాలా పిచ్చెక్కిపోయేదట. ఏం చేయాలి, ఏ పని దొరకట్లేదు, నేను మంచం మించి లేవలేని పరిస్థితి అని బాధపడుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇంటి ముందర ఒక ఖాళీ స్థలం కల్పించింది. అక్కడ మెల్లిగా అలానే కూర్చుని చిన్న చిన్న మొక్కల్ని నాటేసేది దేవకి అమ్మ. బోర్ కొట్టకుండా, బయటికి వెళ్లకుండా ఏదో ఒకటి చేస్తోంది అని భర్త కూడా ఆమె ఆరోగ్యానికి ఇబ్బంది పడటం లేదు కదా అని చెప్పి నవ్వితే చాలు అని మెచ్చుకున్నారట. ఇలా 3 సంవత్సరాలు ఎక్కువ శ్రమ ఆరోగ్యపరంగా పడలేదు కాబట్టి అందిన స్థలంలో మొక్కలు నాటి నీరు పోయించేది. మరి ఇలాంటి పని చేస్తున్నందుకు వారి భర్త కూడా ఎక్కడెక్కడి నుంచో మొక్కలు విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. వాటి పేర్లు కూడా వాళ్ళకి తెలిసేవి కావు. ఏదో ఒక పని చేస్తోంది, కాసేపు మంచం మించి శ్రమ పడకుండా చేస్తోందన్న తృప్తి ఆమెకు మిగులుతోంది అన్నదే కుటుంబ సభ్యులు కూడా కోరుకున్నారు. అప్పటికి అంటే ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇలా ఒక మొక్క 2 అయింది, 2 100 అయ్యాయి.

92 సంవత్సరాల దేవకి అమ్మ 50 సంవత్సరాల వయసులో మొక్కల్ని నాటడం మొదలుపెట్టారు. పేరు కూడా తెలీదు, ఏ మొక్క దొరికితే ఆ మొక్క. తనకి బోర్ కొట్టకుండా ఏదో ఒక పని చెయ్యాలి, నేను మంచం మీద ఉండి ఏం చేయగలను అని ఆలోచిస్తూ మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ వనం కాస్త తపోవనమయ్యింది. 5 ఎకరాలలో రకరకాల చెట్లతో, ఔషధ మొక్కలతో, పచ్చదనంతో పరిడవిలుతోంది. ఇక్కడ కనిపించే సీతాకొక చిలుకల్ని చూడ్డానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వస్తారు తెలుసా. ఒక్క ఆలోచన, ఏకవ్యక్తి సైన్యంలా దశాబ్దాల పాటు చేసిన కృషి, నిస్వార్థమైన సేవ సమాజానికి ఇప్పుడు మాత్రమే కాదు మున్ముందు తరాలకు కూడా ఉపయోగపడేటట్టు చేయటం నిజంగా అభినందనీయం. ఇంతకంటే అభినందన ఇంకేముంటుంది? వారు ఒక మాట అన్నారు, అదేంటో చెప్తాను ఈ పాట తర్వాత.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలు దాటి 43 నిమిషాలు కావస్తోంది. శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం దేవకి అమ్మగారి గురించి. మరి వారు కేరళలో 5 ఎకరాలలో తపోవనంలాగా రకరకాల మొక్కలు నాటారు. 100 కొద్ది 1000 కొద్ది మొక్కలని చెప్పుకున్నాను కదా. మరి మీకు ఒక విశేషం చెప్తాను, వారు ఒక మాట అన్నారు అని చెప్పి. ఈ మాట వింటే ఇది అభినందనలకు మించి మనం ఏదైనా ఆమెకి ఇవ్వగలమా అని చెప్పి అనిపిస్తుంది. వారేమన్నారో తెలుసా, ఈ మొక్కలు నాటడం నా కోసం కాదు, మీ అందరి కోసం, రాబోయే తరాల కోసము. నేనుండకపోవచ్చు కానీ ఈ మొక్కలైతే ఉంటాయి కదా, ఆ మొక్కల వల్ల మీ అందరికీ లాభమే కదా అని చెప్పి నవ్వేస్తున్నారు దేవకి అమ్మ. ఏ రోజు ఫలానా చెట్టు, ఫలానా మొక్క ఇది ఏంటి అని చెప్పి చూసుకోలేదు. ఏ మొక్క, ఏ విత్తనమైనా సరే దాన్ని నాటి పెంచాలి, ఇదే నేను చేశాను, ఇంతకంటే నేను చేసింది కూడా ఏం లేదు. అయ్యో ఇదేమైనా గొప్ప పనా అని ఆశ్చర్యంతో అడుగుతూనే, అయినా ఈ మొక్కలు పళ్ళు ఫలాలు ఇవన్నీ నా కోసం కాదని మీ అందరికీ చెప్పేశాను కదా, నా జీవితం ఎలాగో అయిపోతుంది, ముందు తరాలు చల్లగా బతుకుతాయి అని చెప్పి అంటున్నారు దేవకి అమ్మ. వారికి పద్మశ్రీ పురస్కారం ప్రకటించినప్పుడు కూడా అన్నారు, నేనంత గొప్ప పని ఏం చేశాను, ముందు తరాల కోసం ఏదన్నా ఉపయోగపడుతుందేమో అని నా పరిధిలో నాకొచ్చిన చిన్న ఆలోచన తప్ప ఇంకేమీ లేదు అన్నారు. శభాషణాలా, నమస్కారం అనాలా, వావ్ అనాలా, వందనమనాలా,

అడవుల పెంపకం వల్ల జీవ వైవిధ్యానికి ఎంత సేవ చేశారో కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ 92 సంవత్సరాల దేవకీ అమ్మగారిని పద్మశ్రీ పురస్కారంతో ఆకుపచ్చ చెట్ల అమ్మను సత్కరించింది. కేరళలోని పచ్చదనం అలా ఢిల్లీని కూడా వెళ్లి పలకరించింది. ఉన్న పరిధిలో సమాజానికి ఇది ఒక అతిపెద్ద సేవ. నేడే కాదు, మన రేపుని కూడా చల్లగా ఉంచాలన్న దేవకీయమ్మ ఆలోచనకు, కార్యదీక్షకు నమస్సులు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమ.

0: सहयोग अनुश्री गुप्ता का था, संपादन सहायक झरना सोलंकी, विविध भारती की ओर से इस कार्यक्रम की प्रस्तुतकर्ता अनुश्री पाठक। अब आज का उजाले उनकी यादों के कार्यक्रम समाप्त होता है।
1: उजाले उनकी यादों के।
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలకు వస్తుంది. తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన అన్నవాళ్లు. నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో చెప్పారు. ఉత్తరప్రదేశ్లో బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమ నదిని పరిశ్రమ చేయడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో సూచించారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను శంషాబాద్ నోవటల్ హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మన్ కీ బాత్ 134వ సంచిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గుర్తింపు పొందిన కార్మిక సంఘాల ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామన్నారు. పేదలకు ఆరోగ్య వరదాయినిగా, అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకునే ఆత్మీయ బంధువుగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఉపకరిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసర అనసూయ సీతక్క అన్నారు. ఐపీఎల్ T20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య జరుగుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రుతుపవనాల రాక కేరళం తీరానికి ఆలస్యం కావడంతో తెలంగాణలో జూన్లో కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్లో రుతుపవనాలు వచ్చినప్పటికీ ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 134వ సంచిక హిందీ ప్రసంగం అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు పునఃప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ హాల్ హ్యాపీ హ్యాపీ సండే అందరికీ. మరి వారమంతా పనులతో బిజీగా గడిపినటువంటి మన లైఫ్లో సండే అనేది ఒక చిన్న రిలాక్స్ కదా, ఫ్యామిలీతో ఆనందంగా గడిపేటువంటి స్పెషల్ డే. అప్పుడే 2026లో మే ఎండ్ కూడా వచ్చేసాం. మరి మంచి మంచి మాటలు పాటలతో ఆసక్తి

0: గుడి చిత్రం నుంచి హరిహరన్ చిత్ర పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి హరి జయరా సంగీతం అందించారు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఒక మూవీకి వెళ్ళినప్పుడు మనకు ఒక యాడ్ కూడా వస్తూ ఉంటుంది కదా, ఈ నగరానికి ఏమైంది, ఓ పక్క మూసి మరోవైపు పొగ, ఇలా మనల్ని ఎప్పటి నుంచో అవేర్నెస్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే పొగాకు ఉత్పత్తులు సేవించడం వలన కలిగే అనారోగ్య కారణాలను ప్రజలకు తెలియజేసేటువంటి లక్ష్యంతో చెప్తున్నారు కదా. మరి ఇదంతా ఇప్పుడు మాకెందుకు చెప్తున్న సాయి అంటే, ఈరోజు మే 31 వరల్డ్ నో టొబాక్ డే నిర్వహిస్తూ ఉంటారన్నమాట. సిగరెట్లు, చుట్టలు, బీడీలు, గుట్కా, కైని, జర్దా వంటివి మొదలైనటువంటి పొగాకు ఒక ఉత్పత్తులే. ఇందులో ఉన్నటువంటి నికోటిన్ అనేది బదల్లేని అలవాటుగా మారి మనల్ని అడిక్ట్ అయ్యేలా చేస్తాయన్నమాట. ఈ పొగాకు వాడటం వలన ఊపిరితిత్తులపై నేరుగా పడుతుంది. అంతేకాక గుండె సంబంధిత జబ్బులు, అలాగే సంతానం లేమి సమస్యలు, వివిధ క్యాన్సర్లకు కూడా ఇదే మూలమన్నమాట. ఈ సైడ్ ఎఫెక్ట్ గురించి ప్రజల్లో అవేర్నెస్ తేవడం గురించి ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఇంకా తెలుసుకుందాం ఈ డే గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టే ట్యూన్.

0: హాయ్ నాన్న చిత్రం కోసం అనురా కులకర్ణి సీతారకృష్ణన్ ఆలపించిన గీతం విన్నారు. గీతరచన అనంత శ్రీరామ్, సంగీతం ఏషాం అబ్దుల్ వహాబ్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియోల సమయం 5:15 అవుతుంది. వరల్డ్ నో టొబాకో డే గురించి తెలుసుకుంటున్నాం కదా. డబ్ల్యూహెచ్ఓ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పొగాకు వినియోగం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 లక్షల మరణాలు సంభవిస్తున్నాయట. ఇందులో సుమారు 13 లక్షల మంది నేరుగా ధూమపానం చేయకపోయినా గాలిలోని పొగ పీల్చడం వలన చనిపోతున్నారు. సో పొగ పీల్చే వారికి కూడా దూరంగా ఉండడం మంచిదన్నమాట. 2026లో పొగాకు ఉత్పత్తి వినియోగంలో భారత్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. సో పొగాకు వాడటం వలన సంభవించేటువంటి మరణాలు, వ్యాధులపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించాలని డబ్ల్యూహెచ్ఓ భావించింది. దీనికి అనుగుణంగా 1980లో జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా జరపాలని తీర్మానించడం జరిగింది. సో 1988 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. ఇక 2026 థీమ్ వచ్చేసి అన్మాస్కింగ్ ద అపీల్, కౌంటరింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్. పొగాకును వదిలేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంది. సో మన కుటుంబం కోసం, మన భవిష్యత్తు కోసం పొగాకు అలవాట్లకు నేటి నుంచే గుడ్ బై చెప్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ సాయి. ఈరోజు మనం నేషనల్ స్మైల్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. మన జీవితంలో చిరునవ్వు ఎంత ముఖ్యమో గుర్తు చేయడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ, ఎంత బాగున్నావు, నీ స్మైల్ బాగుంది, ఇలాంటి డైలాగ్స్ విన్నప్పుడు ఆటోమేటిక్గానే నవ్వొస్తుంది కదా. చిరునవ్వు అనేది యూనివర్సల్ గెస్ట్. చిరునవ్వు అనేది మనిషికి దేవుడిచ్చినటువంటి ఒక అందమైనటువంటి వరం. ఒక చిరునవ్వు మన మనసుని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా ఎదుటివారికి కూడా ఆనందాన్ని పంచుతుంది. నవ్వడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మనం చిరునవ్వుతో పలకరించినప్పుడు అటు కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ కొలీగ్స్తో ఒక మంచి బాండ్ అనేది కూడా ఏర్పడుతుంది. అందుకే నవ్వు అనేది ఒక మంచి ఔషధం అని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఈ బిజీ లైఫ్లో కొంత సమయం తీసుకొని మనం కూడా చిరునవ్వుతో ఉండాలి. చాలా ప్లేస్లో కూడా ఈ లాఫింగ్ క్లబ్స్ అనేవి కూడా చాలానే ఉన్నాయి. మరి మన నవ్వుతో మరొకరి రోజు ఆనందంగా కూడా మారవచ్చు. ఒక చిరునవ్వుకు ఖర్చు అనేది కూడా ఏముండదు, కానీ అది ఇచ్చేటువంటి సంతోషం అనేది అమూల్యమైనది. ఈ నేషనల్ స్మైల్ డే సందర్భంగా మనమందరం చిరునవ్వుని అలవాటు చేసుకుని ఆనందాన్ని పంచుకుందాం. నవ్వండి, నవ్వించండి, ఆనందాన్ని పంచండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు మరో స్పెషల్ డే ఉంది, అదేంటంటే వరల్డ్ ప్యారెట్ డే. ఎవ్రీ ఇయర్ May 31st ప్రపంచవ్యాప్తంగా ఈ వరల్డ్ ప్యారెట్ డేని కూడా జరుపుకుంటూ ఉంటారు. చిలుకల సంరక్షణ, వాటి ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. చిలుకలు ప్రపంచంలోని అత్యంత తెలివైన పక్షుల్లో ఒకటి. ఇవి మనుషుల మాటలని అనుకూరించడం కాక శబ్దాలను కూడా గుర్తించుకోవడం వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400కు పైగా చిలుకల జాతులున్నాయి. అయితే అడవుల నరికివేత, అక్రమ వేట, పెంపుడు జంతువుల వ్యాపారం కారణంగా అనేక పక్షి జాతులు కూడా అంతరించిపోయే ప్రమాదంగా ఉన్నాయి. చిలుకలు ప్రకృతి సమతుల్యంతరం కావడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ఇప్పుడంటే చిన్న చిన్న హౌజులు ఉన్నాయి, కానీ ఒకప్పుడు చుట్టూ ఒక పెద్ద ఇల్లు, అటు వెనకాలకి మనకి చెట్లు ఉండేవి, ముందు చెట్లు ఉండేవి, అలా పక్షులు కూడా గూడు కట్టుకునేవి. ఇవి పండ్ల గింజలని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చేసి అడవుల పెరుగుదలకి కూడా సహాయపడతాయి. పక్షులను కాపాడుకోవాలి, వాటి సహజ నివాసాలను కూడా రక్షించాలి. అక్రమంగా పక్షులను బంధించి విక్రయించే చర్యలను కూడా నిరోధించాలి. ప్రకృతిని కాపాడితేనే జీవ వైవిధ్యాన్ని మన భవిష్యత్తు తరాలకు అందించగలం. పక్షులను కాపాడుకుందాం, ప్రకృతిని పరిరక్షిద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

0: బంగారం చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ అనురాధ శ్రీరామ్ ఆలపించిన గీతం విన్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతం విద్యాసాగర్.
1: ఏంటి ఏదో సీరియస్ గా వింటున్నావు?
2: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
1: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?

0: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
1: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
0: ఆయన ప్రయాణం మొదలు పెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
1: అవునా?
0: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు. దర్శకులు, రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరువకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి శ్రీశ్రీరామ్ ఆలపించిన గీతం విన్నారు. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: చాయ్తో హాయ్ కబులు వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఏదైనా గుడ్ న్యూస్ చెప్పగానే మనం వెంటనే ఒక మాట అంటాం, ఏ పార్టీ లేదా స్వీట్ లేదా ఇలా చెప్తూ ఉంటాం కదా. మరి తీపి వంటకాలు ఇష్టపడే వారికి ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటంటే ఈరోజు వరల్డ్ మ్యాకరూన్ డే. ఎవ్రీ ఇయర్ May 31st ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. అసలు ఈ మ్యాకరూన్ అని ఎలా చేస్తారంటే, ఇది ఒక తీపి వంటకం. కొబ్బరి తురుము, గుడ్డులోని తెల్ల సోన, చక్కెరతో తయారు చేసేటువంటి ఒక రుచికరమైనటువంటి స్వీట్. బయటకు కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండేటువంటి ఈ మిఠాయి చిన్నారల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది ఈ స్వీట్. మ్యాకరూన్లకి చాలా చరిత్రనే ఉంది. చాలా శతాబ్దాల కాలం నుంచి పాపులర్లో ఉంది. ఇటలీలో ఆవిర్భవించినటువంటి ఈ వంటకం తర్వాత యూరోప్లోని అనేక దేశాలకు కూడా వ్యాపించింది. ప్రస్తుతం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అనేక రకాల మ్యాకరూన్లను కూడా తయారవుతున్నాయి. కొబ్బరి, చాక్లెట్, వెనిల్లా, బాదం వంటి అనేక రుచుల్లో ఇవి లభిస్తున్నాయి. ఫుడ్ అనేది కేవలం ఆకలి తీర్చడానికే కాదు, సంస్కృతులను కూడా కలిపేటువంటి ఒక వారధి లాంటిది. అలాంటి స్పెషల్ స్వీట్స్లో మ్యాకరూన్ అనేది కూడా ఒకటి. అలా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో కలిసి ఈ రుచికరమైనటువంటి స్వీట్ను కూడా ఆస్వాదించండి. ఈరోజు వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్.

నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:10 కావస్తుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తెలుగు ఉషారమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను మరింత పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన విధి విధానాలపై ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పేదలకు అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకునే ఆత్మీయ బంధువుగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం దోహదపడుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సిద్దిగా చెప్పారు. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్కు గురికాకుండా చూసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ఫలరాజమైన మామిడి పండుగెంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో దొరికే మామిడి పళ్లు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి అన్నారు. మామిడి పళ్లు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ప్రస్తావించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ఈ పానీయాల రుచులు ఆవిష్కరిస్తాయని అన్నారు.
1: देसी पेय से आप भी परिचित हैं. अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी. दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है.
0: సూక్ష్మ స్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజా అమ్మ ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. చెన్నైలోని గరుడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలను నిర్వహిస్తున్న గిరిజా అమ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని, ఆ విరాళాల మొత్తంతో తనకు 40 లక్షల రూపాయల చెక్ అందజేశారని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: गिरिजा अम्मा जी करीब 15 स्कूल चलाती हैं. उन्होंने मन की बात से प्रेरणा लेकर देश के अनेक सैनिकों के लिए योगदान का संकल्प लिया. इसके लिए उन्होंने अपने सभी स्कूलों के स्टूडेंट्स को प्रेरित किया. उन्होंने बच्चों से कहा कि वे वीर जवानों के लिए हर दिन 1 रुपया योगदान दे.
0: దేశంలో క్రీడాభివృద్ధికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ఎథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని ప్రశంసిస్తూ వారిలో 2 అథ్లెట్లు గురువిందర్ సింగ్, అనిమేష్ కుజూర్లతో మన్ కీ బాత్ లో ఈరోజు ప్రత్యక్షంగా సంభాషించారు.
1: झारखंड के रांची में नेशनल सीनियर एथलेटिक फेडरेशन कंपटीशन हुआ. इसमें करीब 800 एथलीट्स ने हिस्सा लिया, देश भर से आए थे. इस दौरान 4 अलग अलग इवेंट में 4 नेशनल रिकॉर्ड टूटे. इन साथियों ने

0: अलग अलग कैटेगरी में नए रिकॉर्ड बनाए। मैं सबसे पहले तो इन सभी को बहुत बहुत बधाई देता।
1: నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు. నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్లో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమ నదిని పరిశుభ్రం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు.
0: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాష్ గుప్తా మనోరమా నది కో దేఖకర్ బహుత్ దుఖీ హోతే థే. ఉన్హోనే అప్నే దోస్తో కో సాథ్ లియా. యే యువా నది మే ఉతర్తే థే, జలకుంభీ నికాల్తే థే, ప్లాస్టిక్ ఆర్ కచరా బహార్ లాతే థే. కై బార్ ఏక్ దిన్ మే 50-60 కిలో తక్ కచరా నది సే నికాలా గయా. ధీరే ధీరే మనోరమా నది కా వో హిస్సా ఫిర్ సే సాఫ్ దిఖ్నే లగా.
1: మన్ కీ బాత్ 134 సంచిక ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో పాటు ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
2: మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి గారు అనేకమైన విషయాలపైన ప్రస్తావించారు. ప్రతి మన్ కీ బాత్ ఒక ఎపిసోడ్ లో ప్రధానమంత్రి గారు చాలా విషయాలు మనకు చెప్తారు. ఈ ఒక ఎపిసోడ్ లో ముఖ్యంగా అథ్లెటిక్స్ గురించి, ఏ విధంగా అయితే భారతదేశము అథ్లెటిక్స్ లో ముందుకు వెళ్తా ఉన్నదో, ఏ విధంగా అయితే మన క్రీడాకారులు కష్టపడి చెప్తున్నారు వారి జీవన ఒక చరిత్రతోని, వారి యొక్క కష్టపడేటువంటి తీరుతోని ఈరోజు ప్రజలకు కూడా ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి ఒక
1: ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమం ఎప్పుడు వస్తుందని దేశంలో కోట్లాది మంది ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తుంటారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రిగా అధికారం చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలో వివిధ సంస్కరణల ద్వారా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగానికి విశేషంగా స్పందన లభించింది. అనేక మంది ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: నా పేరు శ్రీనివాస్, అనమకొండలో ఉంటాను. నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలంతా ఎండల నుండి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలానే ఎండ తీవ్రత నుండి కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏ పానీయాలు త్రాగుతున్నారు మోదీ చెప్పారు. అది మాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది.
4: నా పేరు నందిమల్ల శ్రీకాంత్, వనపర్తి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ప్రధానమంత్రి మోదీ గారు అథ్లెటిక్స్ గురించి, రీసెంట్ గా అథ్లెటిక్స్ సాధించిన విజయాల గురించి కీర్తించడం హర్షించదగ్గ విషయం.
1: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఏహెచ్ఎస్ అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులుగా ఉద్యోగ సంఘాల నుంచి 5 పెన్షనర్ల నుంచి 2 ప్రతినిధులను నియమించారు. ట్రస్ట్ సీఈఓగా ప్రభుత్వ అధికారి ఉంటారు. ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను అప్లోడ్ చేయాలని, వారి వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసి నగదురహిత వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని, విలీన ప్రక్రియలో ఎలాంటి వివాదాలు అడ్డదండకులు తలెత్తకుండా చర్చలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈరోజు పెద్దపల్లిలో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
5: పెద్దపల్లి డిపోకు సంబంధించిన పనులను వేగవంతం చేసి తొందరలో డిపో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేస్తాం. ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఇది ఒక వ్యవసాయ క్షేత్రం, గ్రామీణ ప్రాంతాల్లో బస్ కనెక్టివిటీ పెరగాలనేది, మహిళలకు ఉచిత బస్ ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు కావాలి ప్రతి ఊరికి అనేటువంటి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో,
1: పేదలకు ఆరోగ్య వరదాయినిగా అనారోగ్య పరిస్థితుల్లో ఆదుకునే ఆత్మీయ బంధువుగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఉపకరిస్తుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధన్నసరాన సుయసీతక్ అన్నారు. ములుగు జిల్లా ఇంచర్లలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత మంజూరు ప్రక్రియ రేపు ప్రారంభమవుతుందని, ఈ దశలో 2.5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కొండాపురం గ్రామంలో 5 కోట్ల రూపాయలతో పొన్నెక్కలు నుండి కొండాపురం వరకు నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణం పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఒకేసారి 14 జిల్లాల విద్యాశాఖ అధికారులను బదిలీ చేసింది. సంగారెడ్డి డీఈఓగా రోహిణి, హైదరాబాద్ డీఈఓగా వెంకటేశ్వర్లు, నల్గొండ డీఈఓగా సుశీందర్ రావు, రంగారెడ్డి డీఈఓగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను శంషాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. దేశంలో అత్యధికంగా తెలంగాణలో 62.2% సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. ఇది జాతీయ సగటు కంటే 3 రెట్లు ఎక్కువ. మధుమేహ రోగుల్లో కూడా జాతీయ సగటును దాటిన తెలంగాణలో పురుషుల్లో 28.2%, మహిళల్లో 24.2% మంది డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
6: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ఈనాటి మన నీరాజనం కార్యక్రమంలో మహిళల్లో కనకాభిషేకం చేయించుకున్న రంగాజమ్మ గారి గురించి డాక్టర్ కుసుమారెడ్డి గారి ప్రసంగాన్ని విందాం. ఈ నీరాజనం కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు అక్షర్యాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: కవయిత్రి రంగాజమ్మ ఆంధ్ర సాహిత్య చరిత్రలో దక్షిణ భారతదేశంలోని తమిళ కన్నడ ప్రాంతాల్లోని తంజావూరు, మధుర, చెంజి, మైసూర్ రాజ్యాల్లో వర్ధిల్లిన తెలుగు వాన్మయానికి దక్షిణాంధ్ర వాన్మయమని పేరు. ఇది క్రీస్తు శకం 1600 నుండి 1850 వరకు వ్యాప్తి చెందినదని చరిత్రకారులు నిర్ధారించారు. ఆంధ్రేతర ప్రాంతాలైన తమిళ కన్నడ దేశాల్లో ఆంధ్ర రాజులు పరిపాలించి తెలుగు సాహితీ సంస్కృతులను స్థిరపరచడం ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టం. ఇది దక్షిణాంధ్ర వాన్మయ విశిష్టతలలో మొదట చెప్పదగిన అంశం. దక్షిణాంధ్ర వాన్మయానికి పూర్వం ఉన్న సాహిత్య యుగాలన్నీ యుగకర్తల పేర్ల మీద పేర్కొనబడతాయి, కాని దక్షిణాంధ్ర యుగ వాన్మయం మాత్రం దేశం పేరు మీద ఏర్పడడం మరొక విశేషం. పూర్వ యుగాల్లో సాహిత్యానికి ప్రాధాన్యం ఎక్కువగా ఉండగా దక్షిణాంధ్ర యుగంలో మాత్రం సాహిత్యంతో పాటు లలిత కళలకు ప్రాధాన్యం లభించింది. ఈ యుగంలో వర్ణాశ్రమ వ్యవస్థను నిలపడం, అన్నదాన ప్రాముఖ్యతను తెలపడం, యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణను ప్రోత్సహించడం, భారతీయ వైదిక సంస్కృతిని సాహిత్యంలో ప్రతిబింబజేయడం అనేవి మరికొన్ని ప్రత్యేకతలు. ఈ యుగంలో కవులు తమ కావ్య నాటకాల్లో వ్యావహారిక పాత్రోచిత భాషను ప్రవేశపెట్టి వాటికి ప్రామాణిక స్థాయిని కల్పించారు. పురుషులతో సమానంగా స్త్రీలు కూడా కవిత్వం చెప్పి కనకాభిషేక సత్కారాలను పొందారు. తక్కిన యుగాల కంటే ఈ యుగంలో కవయిత్రులకు ప్రోత్సాహం, ప్రాధాన్యం ఇవ్వబడింది. దక్షిణాదిలో ఆంధ్రేతరులు కూడా తెలుగు సాహిత్యానికి దోహదం చేయడం మరొక విశేషం. పై యుగ లక్షణాలన్నీ దక్షిణాంధ్ర సాహిత్యంలో ప్రతిష్ఠించి తర్వాత తంజావూరును పరిపాలించిన మహారాష్ట్ర రాజులకు మార్గదర్శకులైనారు తంజావూరు నాయకరాజులు. అందులోనూ రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు ముఖ్యులు. ఈ యుగంలో కనకాభిషేక సత్కారాన్ని పొంది మిక్కిలి ప్రఖ్యాతిగాంచిన కవయిత్రి రంగాజమ్మ. ఈమె చరిత్రకు పై ఇరువురు నాయకరాజులు ముఖ్యమైనవారు. రంగాజమ్మ ఇంటి పేరు పసుపులేటి. ఈమె తండ్రి వెంకటాద్రి, తల్లి మంగమ్మ. విజయనగర సామ్రాజ్య పతనానంతరం కవులు, గాయకులు, పండితులు మొదలైన కళాకారులందరూ రాజపోషణ లేక దక్షిణ దేశం వలస వెళ్లారు. అటువంటి వారికి నాయకరాజులు ఆశ్రయమిచ్చి జీవనాధారం కల్పించారు. అలాంటి వారిలో రంగాజమ్మ కుటుంబం కూడా ఒకటిగా భావించవచ్చు. రంగాజమ్మ విజయరాఘవ నాయకుని కరుణా కటాక్షానికి పాత్రురాలైనది. ఆమె విజయరాఘవ నాయకుని ధర్మపత్నినని తన గ్రంథాల్లో పేర్కొన్నది. రంగాజమ్మ బహుగ్రంథ

రచయిత్రి కాబట్టి తన కావ్యాల్లో విజయరాఘవ నాయకునికి తాను ధర్మపత్నినని చెప్పుకోవడానికి ఆమెకు అవకాశం దొరికింది. అలాగే మన్నారుదాసు విలాస ప్రబంధంలో రాజకుల గురువైన శ్రీనివాస తాతాచార్యులు కూడా ఆమె విజయరాఘవ నాయకుని ధర్మపత్ని అని పేర్కొన్నాడు. రంగాజమ్మ సామాన్యురాలు కాదు, శృంగార రసం పెళ్ళుబుకు పదకవితా రచనలు చేయగల దిట్ట. మృదు మధుర వచో నిగుంభితములైన కావ్యాలను నిర్మించడంలో మేటి. ఆమె బహుముఖ ప్రజ్ఞావైభవానికి నిదర్శనంగా మన్నారుదాసు విలాస ప్రబంధం నిలుస్తుంది. ఈ కావ్యం సమకాలీన ప్రభువైన విజయరాఘవ నాయకుని జీవిత చరిత్రను తెలిపే రచన. ఇటువంటి సమకాలిక ప్రభు చరిత్రను ప్రబంధంగా రచించడం అనేది రంగాజమ్మ నూతన ఆవిష్కరణకు నిదర్శనం. ఎందుకంటే పురాతన కథలను సూక్ష్మంగా తీసుకుని ప్రబంధ రచన చేయడం అనేది ప్రబంధ లక్షణంగా రాయల యుగంలో సాగింది. అందుకు భిన్నంగా సమకాలీన రాజుల చరిత్రను ప్రబంధంగా రచించడం అనేది దక్షిణాంధ్ర యుగ విశిష్టతగా చెప్పబడింది. అలాగే రంగాజమ్మ రాయల నాటి ప్రబంధ లక్షణాలు కలిగిన మరొక ప్రబంధాన్ని కూడా రచించింది, అదే ఉషా పరిణయం. రంగాజమ్మ మరొక రచన మన్నారుదాసు విలాస నాటకం. ఇది ఆనాటి రాజులకు ఇష్టమైన యక్షగాన ప్రక్రియ. రంగాజమ్మ ఈ ప్రక్రియలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నది. ఇందులో ఆమె తన అష్టభాషా ధురీణతను ప్రదర్శించుకున్నది. సంస్కృతం, ప్రాకృతం, శౌరసేని, మాగధి, పైశాచి, చూళిక, అపభ్రంశం, దేశి అనే ఈ అష్టభాషలలో కవిత్వం చెప్పడమేగాక తమిళం, కన్నడం అనే భాషలలోనూ పదకవితలను రచించి రంగాజమ్మ తన బహుభాషా పాండిత్యాన్ని ప్రదర్శించుకున్నది. అంతేగాక రంగాజమ్మ మన్నారుదాసు విలాస నాటకంలో పాత్రోచిత భాషా ప్రయోగంతో పాటు పురోహితుల సంభాషణలలో హాస్యాన్ని మేళవించడం, గణితం, జ్యోతిషం మొదలైన శాస్త్రీయాంశాలను ప్రస్తావించడం, వైదిక మత ప్రాబల్యాన్ని, వ్రతాల నియమాలను పేర్కొనడం, సంస్కృత వ్యాకరణాంశాలను తెలపడం అనే విషయాలన్నీ రంగాజమ్మ బహుముఖ పాండితీ ప్రకర్షకు నిదర్శనంగా నిలుస్తాయి. అలాగే రంగాజమ్మ మన్నారుదాసు విలాస ప్రబంధంలో మన్నారుదాసుని ఆలయంలో జరిగే ఉత్సవాల వైభవాన్ని వర్ణించడం, కళ్యాణోత్సవ సందర్భంలో ఆనాటి వివాహతంతు కార్యక్రమాలను వర్ణించడం, వివాహ భోజనంలోని ఆహార పదార్థాలన్నిటినీ సవివరంగా తెలపడం విశేషం. రంగాజమ్మ మన్నారుదాసు విలాస ప్రబంధాన్ని రచించిన తర్వాత రామాయణాన్ని, భాగవతాన్ని, భారతాన్ని సంగ్రహంగా రచించినట్లు తెలుస్తుంది. కాని అవి నేడు లభించడం లేదు. ఆమె కందములు, సీసములు, గీతములు, పదములు, ద్విపదలు రచించినట్లు కూడా తెలుస్తుంది. కాని అవి కూడా అలభ్యమే. రంగాజమ్మ కృతుల్లోని భాషా విశేషాలు కూడా ప్రత్యేకమైనవే. పాత్రోచిత భాషని ఆనాటి శిష్ట వ్యావహారికాన్ని, శిష్టేతర వ్యావహారికాన్ని రంగాజమ్మ తన కావ్యాల్లో ప్రయోగించడం వల్ల ఆనాటి వాడుక భాష ఏ విధంగా ఉండేదో తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అలాగే లేఖన పద్ధతులు కూడా కొంత భిన్నంగా రంగాజమ్మ కృతుల్లో కనిపించడం విశేషం. ఆధునిక వ్యావహారిక భాషలో వలనే శకటరేఫకు, రేఫకు భేదం పాటించని ప్రయోగాలు కనిపిస్తాయి. రేఫ తర్వాత ద్విరుక్త హల్లు వ్రాసి వలపల గిలకను వ్రాయడం, అనుస్వారం మీద హల్లును ద్విత్వం చేయడం అనే శాసన పద్ధతిలోని భాషా విశేషాలు రంగాజమ్మ భాషా ప్రయోగాల్లో కనిపిస్తాయి. రంగాజమ్మ తిరువారాధనము, తిరుమంజనము, తిరువీధులు అని ఇలా తమిళ పదాలను ప్రయోగించడం, ఫిరంగులు, హిజారు, రుమాలు వంటి అన్యదేశాల్ని ప్రయోగించడం కూడా కనిపిస్తుంది. రంగాజమ్మ వ్యావహారిక భాషా రచనలో ఆయిత్తారం అనే పదం కనిపిస్తుంది. ఇది తెలంగాణ ప్రాంతంలో వాడుకలో ఉండే భాషా పదం. ఆయిత్తారం అంటే ఆదిత్యవారం, అదే ఆదివారం.
ఈ భాష

0: ప్రయోగాన్ని బట్టి ఆమె తెలంగాణకు చెందిన కవయిత్రి కావచ్చునని సందేహం కలుగుతుంది. ఏది ఏమైనా రంగాజమ్మ తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, నారీలోకంలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకోవడం స్త్రీలందరికీ గర్వకారణం.
1: ఇంతవరకు మీరు తొలి కనకాభిషేకం చేయించుకున్న కవయిత్రి రంగాజమ్మ గురించి డాక్టర్ కుసుమారెడ్డి గారి ప్రసంగాన్ని విన్నారు.

0: వచ్చే వారం మనం తురగా జానకిరాణి గారి గురించి మణినాథ్ కోపల్లె గారి ప్రసంగాన్ని విందాం. ఈ కార్యక్రమ సమర్పణ అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: మీరింతవరకు నీరాజనం ప్రాజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు దాటి 32 నిమిషాలవుతుంది. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ విందాం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 144 ద్వారా పొందవచ్చు.

LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

రాజు వేడ్స్ రాంబాయి చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి జయశ్రీ పల్లె మాలపించిన గీతం విన్నారు. గీత రచన సురేందర్ మిట్టపల్లి, సంగీతం సురేష్ బొబ్బిలి.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృతశ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు. దర్శకులు, రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు? నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరువకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

0: వాళ్లని, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే దేశం నుంచి సాంకేతికత అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కొంచెం సేపట్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈ రోజు మన్ కీ బాత్ 134 సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మొత్తంలో మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है, तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ఫలరాజమైన మామిడి పండుగ ఎంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో దొరికే మామిడి పళ్ళు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. మామిడి పళ్ళు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ఆయన ప్రస్తావించారు.
1: देसी पेय से आप भी परिचित हैं. अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी. दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना. वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है.
0: एक भारत श्रेष्ठ भारत स्फूर्तिनी पानीयाला रुचुलु आविष्करिस्तायनि अन्नारु. సూక్ష్మ స్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజా అమ్మ ప్రత్యక్ష ఉదాహరణని ప్రధానమంత్రి అన్నారు. చెన్నైలోని గరోడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజా అమ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని నరేంద్ర మోదీ చెప్పారు. అలా సేకరించిన విరాళాల మొత్తంతో ఆమె తనకు 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారని, సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులను ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు.
1: గిరిజా అమ్మాజీ కరీబ్ 15 స్కూల్ చలాతి హై. ఉన్నోనే మన్ కీ బాత్ సే ప్రేరణ లేకర్ దేశ్ కే అనేక సైనికో కే లియే యోగదాన్ కా సంకల్ప లియా. ఇస్కే లియే ఉన్నోనే అప్నే సభీ స్కూలో కే స్టూడెంట్స్ కో ప్రేరిత కియా. ఉన్నోనే బచ్చో సే కహా కి వే వీర్ జవానో కే లియే హర్ దిన్ 1 రూపాయా యోగదాన్ దే.
0: దేశంలో క్రీడాభివృద్ధికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. అథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమా నదిని పరిశుభ్రం చేయడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆకాష్ గుప్తా తన స్నేహితులతో కలిసి ఆ నదిని శుభ్రం చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని మోదీ చెప్పారు.
1: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాష్ గుప్తా మనోరమా నది కో దేఖకర్ బహుత్ దుఖీ హోతే థే. ఉన్హోనే అప్నే దోస్తో కో సాథ్ లియా. యే యువా నది మే ఉతర్తే థే, జల్కుంభీ నికాల్తే థే, ప్లాస్టిక్ ఔర్ కచరా బహార్ లాతే థే. కై బార్ ఏక్ దిన్ మే 50-60 కిలో తక్ కచరా నది సే నికాలా గయా. ధీరే ధీరే మనోరమా నది కా వో హిస్సా ఫిర్ సే సాఫ్ దిఖ్నే లగా.
0: భారతీయ వారసత్వాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. దేశానికి సంబంధించిన అమూల్యమైన అపురూపమైన చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు మనం నిరంతరం కృషి చేయాలని ప్రధానమంత్రి అన్నారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆ దేశ ప్రభుత్వం తనకు చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను తిరిగి అప్పగించారని, వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య చారిత్రక చిహ్నాలుగా మనకందిన గొప్ప సంపద అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: ताम्र पट्टिकाओं को लेकर लोगों में काफी जिज्ञासा भी है. इनमें 21 बड़ी और 3 छोटी ताम्र पट्टिकाएं हैं. चोला साम्राज्य के समृद्ध इतिहास और संस्कृति पर हम सभी को बहुत गर्व है. हमारी सरकार भारत की ऐसी अमूल्य धरोहरों के संरक्षण के लिए लगातार प्रयास कर रही है.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవా.

0: తెలుగు అనువాదాన్ని రాత్రి 8 గంటలకు పునఃప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గడిచిన 12 ఏళ్లలో భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే స్థాయి నుంచి సాంకేతికతకు నాయకత్వం వహించే స్థాయి టెక్నాలజీ లీడర్గా రూపాంతరం చెందిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దూరదర్శన్ న్యూస్తో జరిగిన ఒక పాడ్కాస్ట్లో డాక్టర్ సింగ్ ఈరోజు మాట్లాడుతూ, సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్దిలో దేశం కీలక పాత్ర పోషిస్తోందని, తద్వారా ప్రపంచ ఆవిష్కరణల భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతోందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఒక వాహనం లోతైన లోయలో పడిపోయిన ప్రమాదంలో 8 మంది మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్కు చెందిన 7 పర్యాటకులతో పాటు వాహన డ్రైవర్ కూడా ఉన్నారు. మొన్న అర్ధరాత్రి సమయంలో మారుమూల చురా సబ్ డివిజన్లోని బైరాగఢ్ సాచ్ పాస్ కిల్లర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వారు తిరిగి రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను అప్రమత్తం చేయగా ఆ తర్వాత గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం లోయలో చాలా లోతుగా పడిపోయిన వాహనాన్ని అధికారులు గుర్తించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందాన్ని 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఉపయోగించే తమ ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానమైన ఆన్మార్క్ పోర్టల్ను సురక్షితం చేసేందుకు రంగంలోకి దించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ తెలియజేసింది. వ్యవస్థలోని లోపాలను గుర్తించి నియంత్రించామని, ఇతరత్రా దుర్వినియోగం అయ్యే బలహీనతలేవేవని నిర్ధారించుకునేందుకే నిపుణుల ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని సీబీఎస్ఈ తెలియజేసింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఇబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బునియా నగర పర్యటన సందర్భంగా ఒక అరుదైన ఇబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అధినేత కనుగొన్నారు. ఇటూరి ప్రావిన్స్ రాజధాని అయిన బునియాలో కొత్త ఇబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ ఈ ప్రక్రియను వెల్లడించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజం భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇబోలా వ్యాప్తి సమయంలో బుందీ బిగ్యో ఎబోలా బారిన పడి చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడినట్లుగా అధికారికంగా నమోదైన మొదటి కేసులు ఇవే కావడం గమనార్హం. తాజా అధికారిక గణాంకాల బట్టి ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి 906 అనుమానిత కేసులు నమోదు కాగా 223 మంది మరణించారు. కాంగోకు పొరుగుదేశమైన ఉగాండాలో అధికారులు 9 కేసులు నమోదైనట్లు, ఒకరు మరణించినట్లు ధృవీకరించారు. ఆరోగ్య సంరక్షణ సమన్వయంలో మెరుగుదల, అదనపు సహాయం అందినప్పటికీ సహాయక చర్యల కంటే కూడా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ అంతకుముందు హెచ్చరించింది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఈరోజు డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలుపొందారు. గత 2 ఏళ్లలో తమ మొదటి టైటిల్ను ఈ జోడీ గెలుచుకున్నారు. May 2024లో థాయిలాండ్ ఓపెన్ను చివరిసారిగా గెలుచుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ కితన్సారి ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇంకొద్దిసేపట్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పొరుకు సర్వం సిద్దమయ్యాయి. ఇరు జట్లు తమ 2వ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం లక్ష్యంగా నిర్ధారించాయి. గుజరాత్ జట్టు గత సీజన్ 2022లో తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 134వ సంచికలో పిలుపునిచ్చారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి అన్నారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతికతను ప్రపంచానికి అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ఈరోజు అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇది మన చట్టం. అడ్వకేట్తో సమస్య వస్తే ప్రముఖ న్యాయవాది, తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ వల్ల సమస్య వస్తే ఏం చేయాలి అన్న అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది, గవర్నమెంట్ లీడర్, బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అనంతసేన్ రెడ్డి గారు.
1: నమస్తే అండి.
0: చట్టపరమైన సమస్య వస్తే ఒక అడ్వకేట్ ద్వారా కోర్టుని అప్రోచ్ అవుతుంటారు. ఈ అడ్వకేట్ ద్వారా వెళ్ళేటప్పుడు, అంటే సరైన ఆర్థిక స్తోమత లేదు అనుకున్నప్పుడు, ఎవరైనా అడ్వకేట్ని సర్వీసెస్ని ఫ్రీగా పొందాలంటే ఏం చేయాలంటారు?
1: అడ్వకేట్ సర్వీసెస్ ఆర్థిక స్తోమత లేనటువంటి క్లయింట్లు ఫ్రీగా పొందాలంటే లీగల్ సర్వీసెస్ అథారిటీని అప్రోచ్ అయ్యి వారు అర్జీ పెట్టుకుంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ను లీగల్ సర్వీసెస్ అథారిటీ అపాయింట్ చేసి ఈ క్లయింట్ యొక్క కేసును వాదించే విధంగా వారు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ను పంపిస్తారు.
0: అలా అడ్వకేట్ గా వీరి తరఫు నుంచి కోర్టులో వాదించే వాళ్ళకి పేమెంట్ ఎవరిస్తారు?
1: ప్రతి జిల్లాకు ఒక లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీలో కొంత డబ్బు ఉంటుంది, అంటే కాస్ట్ల రూపేణ జమకూరినటువంటి డబ్బు ప్లస్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి డబ్బు. ఆ డబ్బులోంచి నామినల్ ఫీ అడ్వకేట్ రెమ్యునరేషన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వకేట్ కు పే చేస్తుంది.
0: అంటే మన కేసు కంటూ ఏదైతే అడ్వకేట్ నియమింపబడ్డాడో వాళ్ళకి నామమాత్రంగా కొద్దో గొప్ప ఫీజ్ అనేది గవర్నమెంట్ ద్వారానే చెల్లింపబడుతుంది. అనంతసేన్ రెడ్డి గారు, కొన్ని సమస్యలు కంచె చేయను వేస్తే అన్న సంధాన, కొన్ని చోట్ల అడ్వకేట్ ని నమ్మి డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వడం గానీ వాళ్ళు చెప్పిన ఫీజు అన్ని ఇచ్చిన తర్వాత కూడా కేవలము ఒక అడ్వకేట్ నిర్లక్ష్యం వల్లనో లేదంటే తప్పుదారి పట్టించడం వల్ల నష్టం జరిగినట్లయితే, అది అడ్వకేట్ ద్వారా అడ్వకేట్ చేసిన తప్పు వల్లే నాకు ఈ నష్టం జరిగింది అని భావిస్తే ఆ వ్యక్తి ఏం చేయాలంటారు?
1: అడ్వకేట్ ద్వారా క్లయింట్ కు నష్టం జరిగితే 1961 అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా బార్ కౌన్సిల్స్ ఏర్పాటైనాయి. బార్ కౌన్సిల్ ఆ పర్టికులర్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్ కౌన్సిల్ కు అప్రోచ్ అయ్యి అక్కడ బార్ కౌన్సిల్ కు కంప్లైంట్ ఇస్తే, మరి ఆ కంప్లైంట్ వారు ప్రొసీజర్ ప్రకారంగా క్లయింట్ దగ్గర నుంచి తీసుకుని మొట్టమొదటి చర్యగా అడ్వకేట్ ఎక్స్ప్లెనేషన్ గురించి నోటీస్ పంపిస్తారండి. 15 డేస్ టైం పెడతారు. అడ్వకేట్ కామెంట్స్ వచ్చిన తర్వాత బార్ కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్లో 25 మెంబర్స్ జనరల్ బాడీ ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. జనరల్ బాడీ మీటింగ్లో ఎజెండా ప్రకారంగా ఈ కేసెస్ అన్ని లిస్ట్ చేసి అక్కడ బార్ కౌన్సిల్లో డిస్కస్ చేసిన తర్వాత ఇది ఫిట్ కేసు డిసిప్లినరీ కమిటీకి పంపించాలి ప్లస్ ప్రాథమిక విచారణ చేసి ఇందులో సాక్ష్యాలు ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తర్వాత బార్ కౌన్సిల్ వారు డిసిప్లినరీ కమిటీ, క్రమశిక్షణ కమిటీ ఉంటుంది, అక్కడికి రిఫర్ చేస్తారు.
0: అనంతసేన్ రెడ్డి గారు, మామూలుగా ప్రతి కోర్టులో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది, మీ బార్ కౌన్సిల్ ఎక్కడ ఉంటుందండి?
1: బార్ కౌన్సిల్ హైకోర్టు ప్రెమిసెస్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉందండి. ప్రతి రాష్ట్రానికి ఒక బార్ కౌన్సిల్ ఉంటుంది. సాధారణంగా ఎక్కడైతే ఉన్నత న్యాయస్థానం ఆ రాష్ట్రానికి ఉంటుందో అక్కడనే బార్ కౌన్సిల్ ఉంటుంది.
0: ఈ బార్ అసోసియేషన్ వేరు, బార్ కౌన్సిల్ వేరు.
1: ప్రజల అపోహలో ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో 110 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. బార్ అసోసియేషన్స్ ఎలా ఉంటాయంటే ప్రతి కోర్టుకు ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు, ఆ పర్టికులర్ కోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదుల సమూహం అంతా ఒక్క దగ్గర చేరి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ రాష్ట్రం యొక్క బార్ కౌన్సిల్ రికగ్నైజ్ చేస్తే అది బార్ అసోసియేషన్ అవుతుంది. ప్రతి కోర్టులో, ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా కోర్టు ఉంది, ఎల్బీనగర్లో మెయిన్ కోర్టు ఉంటుంది, అక్కడ ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఉంది, కుషాయిగూడలో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. ముఫసిల్ కోర్ట్స్లో వికారాబాద్ ఉంది, వికారాబాద్లో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం దాదాపు 110 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. బార్ కౌన్సిల్ అనేది రాష్ట్రానికి ఒకటే ఉంటుంది. బార్ కౌన్సిల్ ఏమో ఒక చట్టబద్దమైనటువంటి సంస్థ, 1961 అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడ్డటువంటి

0: చూస్తా. బార్ అసోసియేషన్ ఏమో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడ్డటువంటి అసోసియేషన్.
1: మనం ఏదో ఒక కేసులో అడ్వకేట్ దగ్గర వెళ్ళినప్పుడు అడ్వకేట్ ద్వారా మనకు నష్టం జరిగింది, ఆయన నిర్లక్ష్యం వల్లనో అతని చర్యల వల్లనో అనిపించినప్పుడు కంప్లైంట్ ఇస్తే, మీరు చెప్పినట్టు ఆ కంప్లైంట్ ఆ కౌన్సిల్ మెంబర్లో ఉండే జనరల్ బాడీ మీటింగ్ లో పెట్టి ఆ లిస్ట్ అయిన కంప్లైంట్స్ అన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి పరిశీలించి ఇది సహేతుకంగా ఉంది, ఇది డిసిప్లినరీ కమిటీకి రెఫర్ చేయవలసిన అవసరం ఉంది అన్నప్పుడు ఆ కేసును డిసిప్లినరీ కమిటీకి రెఫర్ చేస్తాం. ఆ డిసిప్లినరీ కమిటీ ఏం చేస్తుందండి?
0: డిసిప్లినరీ కమిటీకి ఈ కేసు రిఫర్ చేయగానే డిసిప్లినరీ కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారండి. సీనియర్ బార్ కౌన్సిల్ మెంబర్ చైర్మన్ గా ఉంటాడు, ఇంకొక బార్ కౌన్సిల్ మెంబర్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది డిసిప్లినరీ కమిటీ ఉంటాడు, తర్వాత ఇంకొక కోఆప్టెడ్ మెంబర్ ఉంటారు. ఈ డిసిప్లినరీ కమిటీ ఇమీడియట్ గా అడ్వకేట్ కు నోటీస్ ఇష్యూ చేస్తుంది. నోటీస్ ఇష్యూ చేసి ఒక 15 రోజుల గడువు పెడుతుంది. 15 రోజుల లోపల వారు డిసిప్లినరీ కమిటీ ముందు అపియర్ అయ్యి వారు సమాధానం చెప్పుకోవాలి.
1: అంటే ఆ కంప్లైంట్ కి సంబంధించిన కంటెంట్స్, అంటే ఏమైతే వారిపైన అభియోగం మోపడిందో దానికి ఒక రకమైన రిప్లై సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాధానం అందిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది?
0: ఆ సమాధానము అందిన తర్వాత కంప్లైంట్ తో జతపరిచినటువంటి సాక్ష్యాలు, రిప్లైతో జతపరిచినటువంటి సాక్ష్యాలన్నీ పరిశీలించి ఒకవేళ చట్టబద్దంగా కంప్లైనెంట్ ను తర్వాత రెస్పాండెంట్ ను ఇద్దరిని అడుగుతాం, ఇంకేమైనా సాక్ష్యం ఉందా, బోన్లో ఎక్కి సాక్ష్యం ఏమైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటే బోన్లో వాళ్ళ ఓత్ పైన సాక్ష్యం తీసుకుని రికార్డ్ చేసిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి నిర్ణయం ప్రకటిస్తాం.
1: అంటే ఒక విధంగా చెప్పాలంటే కోర్టులో జరిగే పద్దతిలానే ఉంటుందేమో.
0: క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ అండి. సివిల్ కోర్టులో ఏ విధమైన ప్రొసీజర్ ఉందో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవుతాం డిసిప్లినరీ కమిటీలో.
1: మామూలుగానే చట్టపరమైన అవగాహన లేకనే ఒక అడ్వకేట్ ని మనం ఎంగేజ్ చేసి మన కేసును పోరాడడానికి ప్రయత్నం చేస్తారు చాలా మటుకు. ఇలా అడ్వకేట్ ద్వారా ఇబ్బంది పడి మోసానికి గురయ్యో లేదంటే నష్టపోయి ఉంటే తిరిగి మళ్ళీ ఈ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీగా ఉన్న ఈ డిసిప్లినరీ కమిటీలో, బార్ కౌన్సిల్లో ఉండే డిసిప్లినరీ కమిటీలో తన కేసుని వాదించి నిరూపించుకోవడానికి కావలసినంత చట్టపరమైన జ్ఞానం ఉండకపోవచ్చు, లీగల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఎవరినైనా సహాయకుడు అంటే ఒక అడ్వకేట్ ని తమ కేసుని, తనకు జరిగిన నష్టాన్ని క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అనే డిసిప్లినరీ కమిటీకి చెప్పుకోవడానికి పెట్టుకోవడానికి వెసులుబాటుగా ఉంటుందా?
0: ఎస్ అండి. క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ డిసిప్లినరీ కమిటీ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ సివిల్ కోర్ట్ అండి. సివిల్ కోర్ట్ లో ఏదైతే ప్రొసీజర్ ఉందో సేమ్ ప్రొసీజర్ డిసిప్లినరీ కమిటీ ముందు ఉంటుంది. అడ్వకేట్ ను క్లయింట్ అవేర్నెస్ లేనటువంటి క్లయింట్ ఎంగేజ్ చేసుకోవచ్చు. బోత్ సైడ్స్, ఈవెన్ అడ్వకేట్ కూడా తను సొంతగా వాదించుకోలేని పరిస్థితుల్లో ఆయన కూడా రెస్పాండెంట్ ఎవరి పేరు మీద అయితే అభియోగాలు ఉంటాయో ఆ అడ్వకేట్ కూడా ఒక అడ్వకేట్ ను పెట్టుకుని వాదించుకోవచ్చు. సేమ్ సివిల్ కోర్ట్ ప్రొసీజర్, పిటిషనర్ అండ్ రెస్పాండెంట్ బోత్ సైడ్స్ కెన్ ఎంగేజ్ అడ్వకేట్ అండి. స్తోమత లేనటువంటి పిటిషనర్స్ కు బార్ కౌన్సిల్ తరఫున లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కూడా మేము అక్కడ బార్ కౌన్సిల్లో ఏర్పాటు చేస్తారండి. ఒకవేళ నాకు స్తోమత లేదు, నేను అడ్వకేట్ ను పెట్టుకోలేను, నాకు అడ్వకేట్ సహాయం కావాలి అని సెక్రటరీ గారికి అర్జీ పెట్టుకుంటే బార్ కౌన్సిల్లో ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, అందులో నుంచి ఒక అడ్వకేట్ కు ఈ కేసు ఎంట్రస్ట్ చేస్తాం.
1: అడ్వకేట్ అనంతసేన్ రెడ్డి గారు, ఇలా కేసు పూర్వాపరాలు విచారించి ఇరుపక్షాల సాక్ష్యాలను గమనించి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత క్వాజీ జ్యుడిషియల్ అథారిటీగా ఉన్న ఈ డిసిప్లినరీ కమిటీ, బార్ కౌన్సిల్ డిసిప్లినరీ కమిటీ ఏ రకమైన తీర్పును ఇచ్చి ఈ కంప్లైంట్ కి సహాయం చేయగలదు?
0: డిసిప్లినరీ కమిటీ ప్రొసీడింగ్స్ అంతా అయిపోయిన తర్వాత, విచారణ జరిగిన తర్వాత అడ్వకేట్ ఇక్కడ తప్పు ఉన్నది, మరి అడ్వకేట్ క్లయింట్ కు మోసం చేసిండు, సెక్షన్ 35 ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా ప్రొఫెషనల్ మిస్కండక్ట్ తన క్లయింట్ పట్ల అడ్వకేట్ చేసిండు అని నిర్ధారణ అయిన తర్వాత అడ్వకేట్ ను టెంపరీగా బార్ కౌన్సిల్ రోల్స్ నుంచి ప్రాక్టీస్ చేయకుండా సస్పెండ్ చేసే అధికారము డిసిప్లినరీ కమిటీకి ఉంది. అది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, పర్మనెంట్ రిమూవల్ ఫ్రమ్ ది రోల్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ కూడా చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది గ్రావిటీ, అంటే ఎంత నష్టం జరిగిందో దాన్ని బట్టి డిసిప్లినరీ కమిటీ డిసైడ్ చేస్తుంది.
1: అంటే ఆ జరిగిన నష్టం యొక్క తీవ్రతను పరిగణలోకి తీసుకుని పనిష్మెంట్ అంటే ఇవ్వడం జరుగుతుంది.
0: ఎస్.
1: అలా డిసిప్లినరీ కమిటీ ఇచ్చిన తీర్పుని ఆధారం చేసుకుని వారికి జరిగిన నష్టానికాను డామేజెస్ దావా వేయడానికి ఎక్కడికి వెళ్లాలంటారు? బార్ కౌన్సిలే డామేజెస్ అవార్డు చేస్తుందా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్లాలా?
0: కొన్ని సందర్భాలు

0: సందర్భాలలో విచారణ జరిగేటప్పుడు క్లయింట్ ప్రొడ్యూస్ చేస్తాడో ఆ ఎవిడెన్స్ ను పరిగణనలోకి తీసుకుని డిసిప్లినరీ కమిటీయే కంపెన్సేషన్ అవార్డ్ చేసే అవకాశం ఉంటుంది. అడ్వకేట్ కు డైరెక్షన్ ఇచ్చి నీ వల్ల నీ క్లయింట్ ఇంత నష్టపోయిండు కాబట్టి ఇంత అమౌంట్ అతనికి మీరు ఇవ్వాలని డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెద్ద అమౌంట్స్ ఉన్నాయనుకోండి, ఏ అమౌంట్ అయినా గానీ ఆర్డర్లోనే క్లయింట్ కు మీరు సివిల్ కోర్టుకు అప్రోచ్ అయ్యి డామేజెస్ దావా వేసుకోమని డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా డిసిప్లినరీ కమిటీ అటువంటి డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, అక్కడ సూట్ నంబర్ అయిపోతుంది, అక్కడ 100% ఆ సూట్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది, డామేజెస్ సూట్. కొన్ని సందర్భాలలో బార్ కౌన్సిలే కంపెన్సేషన్ అవార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బార్ కౌన్సిల్ కంపెన్సేషన్ అవార్డ్ చేయలేని పక్షంలో ఇది సహేతుకమైనటువంటి ఈ కంపెన్సేషన్ పొందే అవకాశం ఉన్నటువంటి కేసు ఉంది కాబట్టి సివిల్ కోర్టుకు ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ ఉందో అక్కడ సివిల్ కోర్టుకు వెళ్లమని క్లయింట్కు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాలలో క్లయింట్ అక్కడ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ క్లయింట్కు అక్కడ దావా వేస్తే అతను 100% దావా గెలిచే అవకాశం ఉంటుంది.
1: ఆల్రెడీ ఒక క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ వారు చేసిన చర్య పట్ల పూర్తిగా విచారణ జరిపి ఒక జడ్జిమెంట్కి వచ్చింది కాబట్టి ఆ తర్వాత డామేజెస్ అనేది ఎంత కావాలి అనేది నిర్ణయించుకుని కోర్టుకు పోయినట్లయితే ఆ కేసుని సివిల్ కోర్టు విచారించి వీరికి ఏ మేరకు నష్టం జరిగింది, ఏ మేరకు నష్టపరిహారం చెల్లించాలనేది
0: నిర్ణయింపబడుతుంది. అక్కడ కూడా మళ్ళీ ఎవిడెన్స్ సివిల్ కోర్టులో ఎవిడెన్స్ అంతా పొందుపరిచి అక్కడ మళ్ళీ అడ్వకేట్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ నిర్ణయం తీసుకుంటారు.
1: కాబట్టి కంచే చేయని వేసిందని భయపడాల్సిన పని లేదు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసే వెసులుబాటు చట్టంలో
0: ఉంది.
1: కాబట్టి దానికోసం కావలసిన పోరాటం చేయాల్సిన అవసరం కూడా ప్రజల పట్ల ఉంది.
0: ఎప్పుడు ఆ రాష్ట బార్ కౌన్సిల్ మోసపోయినటువంటి క్లయింట్లకు అండగా ఉంటుంది. దాదాపు చాలా కంప్లైంట్లు బార్ కౌన్సిల్ కు వస్తాయి. ప్రతి 3 నెలలకు ఒక 100 నుంచి 150 కంప్లైంట్లు మేము విచారణ చేసి దాదాపు ఒక 20% కంప్లైంట్స్ డిసిప్లినరీ కమిటీస్ కు పంపించినాము. అక్కడ డీసీలో కూడా రిమూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అడ్వకేట్స్ ను రోల్స్ పై నుంచి 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద రిమూవ్ చేసిన సందర్భాలు కూడా చాలా.
1: కాబట్టి పోరాటం అనేది న్యాయం పొందేంత వరకు చేయాల్సిన అవసరం ఉంది.
0: ఎస్ అండి,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అనంత్ సేన్ రెడ్డి గారు. నమస్కారం.
0: నమస్తే, థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం అడ్వకేట్తో సమస్య వస్తే ప్రముఖ న్యాయవాది తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకసారి.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలేమిలో సమయం 7 గంటలు దాటి 30 నిమిషాలు అవుతుంది. పాటతో ప్రయాణం వింటున్నారు. ఇప్పుడు విన్నాం సంతోషం చిత్రం నుంచి రాజేష్ ఉష ఆలపించిన గీతం, గీతరచన సిరివెన్నెల, సంగీతం ఆర్పి పట్నాయక్.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి FM 102.0.

0: 8 లో తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మస్క చిత్రం నుంచి జుబిన్ గర్గ్ కౌశల్య పాడిన పాట, సాహిత్యం కందికొండ, సంగీతం చక్రి.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
2: మీట్ ద స్టార్
3: పాటతో ప్రయాణం వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం లక్ష్మి చిత్రం నుండి రాజు సునీత బృందం ఆలపించిన గీతం. గీత రచన చంద్రబోస్, సంగీతం రమణ గోగులా.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9

0: వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

టక్కరి దొంగ చిత్రం నుంచి ఎస్పీ చరణ్, ఉషా పాడిన పాట విన్నారు. గీతరచన కులశేఖర్, సంగీతం మన్ శర్మ. పాటతో ప్రయాణంలో చివరిగా విందాం. జయ జానకి నాయక చిత్రం నుండి చంద్రబోస్ రాసిన గీతం విందాం. పాడినవారు శ్వేతామోహన్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు కావస్తోంది. మరి కొద్దిసేపట్లో మన్ కీ బాత్ తెలుగు అనువాదం పునఃప్రసారం.
1: ఆకాశవాణి. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
2: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్

0: అశ్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులరా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీకాల్.
1: నమస్కారం సార్.
0: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
2: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
0: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
3: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన, అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేము మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, నాన్నగారు మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు, ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు, ఈ ఫోటో ఎప్పటిది అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను, ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను, చూడు మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, బాబు చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తటం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు అని అన్నాను. అందుకే

0: మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
0: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి, గురీందర్ నువ్వు చాలా కష్టపడాలి అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, సోదరా నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు, 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు, భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, గురీందర్ మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్ నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలున్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్ మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారీ గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తాయి.

0: ఇస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురిందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
0: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురిందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత రెండో సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియాకు కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురిందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
2: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్ మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేము ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారో నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా అని నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది, ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్లారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆంపన్న కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సి మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్,

జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్ గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన, మిత్రులారా ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిలో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన

ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో. ఈ ప్రయత్నం వెనక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు
వారి

సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్ దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాపులను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాల్ని ఉపయోగించటం సునాయసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్

చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని, పరీక్షలు చేశారు, చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ల దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్ల కన్నా పటిష్టమైంది వాళ్ల దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకొచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది

0: ఓ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలల్ని నడిపిస్తున్నారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు 1 చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్లీ కలుస్తాను. మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 36 నిమిషాలు. మీ ఫేవరెట్ ప్రోగ్రాం ఈరోజు కూడా సిద్ధంగా ఉంది. ఏకచిత్ర గానం, ఒకే మూవీకి సంబంధించినటువంటి అద్భుతమైన పాటలు వింటూ ఆస్వాదిద్దాం. మరి ఈరోజు ఏకచిత్ర గానంలో ఏ మూవీ గురించి తెలుసుకోబోతున్నామంటే, చిరంజీవి విజయశాంతి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ మూవీలోని అన్ని పాటలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఒక డైలాగ్ చెప్తాను, చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్వాడించేస్తానంటూ మాస్ డైలాగ్తో ఎంతో పాపులర్ అయ్యింది ఈ మూవీలోని డైలాగ్. మరి ఇప్పటికే మీరు గుర్తుపట్టేశారు కదా. మరి ఇందులో చిరంజీవి గారి నటన, డ్యాన్స్, డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? చిరంజీవి గారి గురించి, చిరు గారి గ్రేస్ డ్యాన్స్ చూస్తుంటే అలా సిల్వర్ స్క్రీన్ మీద ఆ ఎనర్జీ అంతా మనకు కూడా పాస్ అవుతుంటుంది కదా. మరి ఆ మూవీలోని సాంగ్స్ విందాం. బప్పి లహరి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బాస్టర్. ఆ మూవీయే గ్యాంగ్ లీడర్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించినటువంటి ఈ గీతం మీకోసం. ఏకచిత్ర గానంలో గ్యాంగ్ లీడర్లోని సాంగ్స్ వింటున్నారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: Ti.
1: ఏకచిత్రగానంలో గ్యాంగ్ లీడర్లోని సాంగ్స్ వింటున్నారు కదా. విజయ్ బాబినాయుడు దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఒకవైపు యాక్షన్ క్రైమ్ సీక్వెన్స్తో సాగుతూనే మరోవైపు విజయశాంతి చిరుమధ్య కెమిస్ట్రీ ప్రేమ పాటలతో ఆడియన్స్ని ఇప్పటికీ వన్ నా ఫేవరెట్ మూవీ అని చెప్పొచ్చు. May 9, 1991 విడుదలైనటువంటి ఈ మూవీ రీసెంట్గానే 30th year కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీలో ఎవరికి వారి యాక్టింగ్లో జీవించేశారని చెప్పొచ్చు.

0: www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

મધુરિમા. ఏకచిత్ర గానంలో గ్యాంగ్ లీడర్ మూవీలోని సాంగ్స్ వింటున్నాం కదా. బాపినీడి గారు రాసినటువంటి గ్యాంగ్ లీడర్ కథలో మురళీమోహన్తో పాటు హీరో స్నేహితులు కూడా ఒకేసారి చనిపోతారు. ఈ కథను బాపినీడి గారు చెప్పగానే అందరూ ఒకేసారి చనిపోతే ఆసక్తి ఏముంటుంది, గ్యాంగ్ లేకుండా అసలు గ్యాంగ్ లీడర్కి అద్దెమేముంటుందని పరుచూరి బ్రదర్స్ అడిగారంట. అలా పరుచూరి గోపాలకృష్ణ గారు అందరూ ఒకేసారి చనిపోకూడదన్న ఉద్దేశంతో కొన్ని

చిత్ర గానంలో గ్యాంగ్ లీడర్ మూవీలోనే సాంగ్స్ వింటున్నాం కదా. బాపినీడి గారు రాసినటువంటి గ్యాంగ్ లీడర్ కథలో మురళీమోహన్తో పాటు హీరో స్నేహితులు కూడా ఒకేసారి చనిపోతారు. ఈ కథను బాపినీడి గారు చెప్పగానే అందరూ ఒకేసారి చనిపోతే ఆసక్తి ఏముంటుంది, గ్యాంగ్ లేకుండా అసలు గ్యాంగ్ లీడర్కి అర్థమేముంటుందని పరుచూరి బ్రదర్స్ అడిగారంట. అలా పరుచూరి గోపాలకృష్ణ గారు అందరూ ఒకేసారి చనిపోకూడదన్న ఉద్దేశంతో కొన్ని మార్పులు చేసి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్యాంగ్ లీడర్ మూవీకి కథగా మార్చారన్నమాట. అంతేకాకుండా ఇటు విజయశాంతి, రావుగోపాలరావు పాత్రలో కూడా ఆసక్తి ఉండేలా మార్పులు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ రావుగోపాలరావు గారు చెప్పేటువంటి డైలాగ్ కొండోంబకు ఎక్కువ కాంచున మాలకి తక్కువ, ఇలాంటి డైలాగ్స్ అప్పట్లో చాలా అంటే చాలా ఫేమస్. ఈ మూవీ అప్పట్లోనే సంచలనం సృష్టించింది. చిరు గారి యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, విజయశాంతి గారి కెమిస్ట్రీ ఆడియన్స్ ఫీదా అయ్యారు. 50కి పైగా థియేటర్లో 100 డేస్ ఆడింది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఏకచిత్ర గానంలో గ్యాంగ్ లీడర్లోని పాటలు వింటున్నాం. చిరంజీవి గారి కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. అందులో ఒక పాట వానా వాన వెళ్ళువాయే. ఈ పాటలో చిరు విజయశాంతి గారి ఎక్స్ప్రెషన్స్, ఆ గ్రేస్ మూమెంట్స్ ఇప్పటికీ అలరిస్తూనే ఉంటాయి. ఇదే సాంగ్ని 2012లో రచ్చ మూవీలో రీమేక్ చేయడం కూడా జరిగింది. ఈ పాటలో చరణ్ తమన్నా డ్యాన్స్ కూడా థియేటర్లో ప్రేక్షకులను విజిల్స్ వేయించాయి. భువనచంద్ర గారికి ఈ వాన పాట ఫస్ట్, అంటే వాన పాటలలో ఫస్ట్ సాంగ్ అన్నమాట. ప్రభు మాస్టర్ కొరియోగ్రాఫీ, అలాగే బాలు చిత్రమ్మ పాడినటువంటి ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గ్యాంగ్ లీడర్లోని సాంగ్స్ వింటున్నారు ఏకచిత్ర గానంలో. తమిళ్లో కూడా డబ్బింగ్ అవ్వడం జరిగింది. తమిళ్లో చిరంజీవి గారికి సాయికుమార్ గారు డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఇక హిందీలో ఆజ్ కా గుండారాజ్లో చిరంజీవి గారు రీమేక్ చేశారు. మీనాక్షి శేషాద్రి కథానాయక, అలాగే తెలుగులో చిరంజీవి గారి పిన్ని కొడుకు దుర్గాబాబు నటించినటువంటి ఫ్రెండ్ పాత్రను హిందీ వర్షన్లో మాస్ మహారాజా రవితేజ గారు చేయడం విశేషం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక హీరో తెలుగు మూవీ హిందీలో రీమేక్ అయి మళ్ళీ ఆ హిందీ రీమేక్ పాటలు తెలుగులో డబ్బింగ్ అవ్వడం అరుదైన ఘటన. ఇప్పుడు మీకోసం భువన్ చంద్ర గారు రాసినటువంటి ఈ సాంగ్ మీకోసం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9:15 కావస్తుంది. ఉర్దూలో వార్తలు వింటారు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. కె. ప్రత్యేగాత్మ దర్శకత్వం వహించగా ఎన్టి రామారావు, జమున, జగ్గయ్య ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 1964లో విడుదలైన మంచి మనిషి. అమ్మాయిని అందమైన గులాబీతో పోలుస్తూ సున్నితంగా సూచన చేస్తున్నాడు ఓ అబ్బాయి. లోకం తీరు వేరని, మంచేదో చెడేదో ఎరిగి సహవాసం చేయాలని, లేకపోతే ఆపదలలో చిక్కుకుంటామని హెచ్చరిస్తున్నాడు. పైన కనిపించే రూపాన్ని చూసి కనులతో వలవేస్తారని, మోసంచేసేవాళ్లకన్నా గుణంచూసి ప్రేమించేవాళ్లే నిజమైన వారని గ్రహించాలని సాగే ఈ గీతాన్ని పివి శ్రీనివాస్ గానంచేశారు. రచన దాశరథి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

వెండితెరపై చిరకాలం నిలిచి ఉండి ఆనాడు ఈనాడు ఏనాడు చూసినా ఎన్నిసార్లు చూసినా నిత్య నూతనంగా అనిపించి ఆనందభరితం చేసే చిత్రం 1957లో విడుదలైన మాయాబజార్. ఈ చిత్రంలో హాస్య, శృంగార, సాహిత్య, సంగీత సౌరభాలను జతచేర్చి కూర్చి అజరామరమైన చక్కని దృశ్యకావ్యంగా తీర్చిదిద్దిన ఘనత ఎందరో కళాకారులకు దక్కింది. వెన్నెల కాంతిలో నౌకావిహారం చేస్తూ ఆ కాంతికి శోభిల్లుతున్న ప్రకృతికి పరవశించిపోయి పల్లవిస్తున్న జంటలపై చిత్రీకరించారు ఈ సన్నివేశం. మోహనరాగంలో స్వరపరచబడిన ఈ పాటను స్వీయ సంగీత సారథ్యంలో పి. లీలతో కలిసి ఆలపించారు ఘంటసాల.

వినబోయే ఈ పాటను ఘంటసాల స్వర్ణలత ఆలపించగా రేలంగి గిరిజ అభినయించారు. ఒకే ఒక ఆశ ఉండే గిరిజకు ఏకాశ అని, రెండే రెండు కోరికలుండే రేలంగికి రెండు చింతలు అని పేరు పెట్టడంతో పాటు వాటిని పాటలో పొందుపరచడం, ప్రేమపరగనా వంటి పదప్రయోగం, ఇవన్నీ పింగలి చమత్కారానికి అద్దం పడతాయి. ఎక్కువగా మధ్యమావతి రాగంలోనూ, అప్పుడప్పుడు శ్రీరాగం ఛాయలలోనూ సంచరించిన ఈ హాస్యభరిత గీతాన్ని 1961 విడుదలైన జగదేక వీరుని కథా చిత్రం కోసం పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచారు.

కులదైవం 1960 మార్చి 4వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఇదే పేరుతో 1956లో తమిళంలో, అలాగే 1957లో హిందీలో విడుదలైన చిత్రాలు ఈ సినిమాకు మూలం. ఈ సినిమాలన్నీ బెంగాలీ రచయిత్రి ప్రభావతీ సరస్వతి రచించిన ఓ కథ ఆధారంగా నిర్మించబడ్డాయి. అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసాన్ని ప్రారంభించిన పాండవులు విరాటరాజు కొలువులో మారువేషంలో జీవనం కొనసాగిస్తారు. సైరంధ్రిగా సేవలు నిర్వహిస్తున్న పతివ్రత ద్రౌపదీదేవితో కీచకుడు అనుచితంగా ప్రవర్తిస్తాడు. ఆమె పట్ల మోహాన్ని పెంచుకుంటాడు. ఆ తర్వాతి కథ అందరికీ తెలిసింది. ఇదే ఘట్టాన్ని ప్రతిధ్వనించేలా పద్యరూపంలో రసరమ్యంగా రచించారు రచయిత కొసరాజు. తెరపై ద్రౌపదిగాను భీముడిగాను ద్విపాత్రల్లో రేలంగి అద్భుతంగా అభినయించారు. ఘంటసాల, జమునారాణి, పి సుశీల బృందం పాడిన ఈ పాటకి స్వరాలు సమకూర్చింది మాస్టర్ వేణు.

ఇవ్విధమున భారతాంతర్గతంబైన విరాట పర్వంబున కీచకవధాఘట్టమునకు కథాక్రమం పెట్టిదని ఓహో హెత్తరిక.

0: రేపు రాత్రి నీవు నాటే సాలకు వస్తే మురిపించి నీ మనసు కరిగించి మరిపింతు
1: ఎవ్వరెరుగకుండా ఏకాంతముగా మనము ఎవ్వరెరుగకుండా ఏ

0: 吧。
1: 好啊，
0: 来了啊。

ప్రేమించిన సఖిరూపం మదిలో మెదిలితి తెలియకుండానే పెదవులపై మందహాసం తొణికిసలాడుతుంది. స్మరించినంత మాత్రాన్ని మనసు ఉప్పొంగి పరవళ్లు తొక్కుతుంది. అదే ప్రేయసీప్రియులు ఎదురుపడితే ఆ ఆనందానికి అవధులుండవు. వారి హృదిమది సరిగమలు మీటుతాయి. అలా వారి ప్రణయభావ వ్యక్తీకరణలో తనువులు పరవశిస్తాయి. దానికితోడు వసంత కోకిలలు కూజితాలతో ఆ జంటకు స్వాగతం పలకగా విరబూసిన పూపరిమళాల సువాసన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండగా హంసలను పోలిన తెల్లని మబ్బుల మందగమనం కనులకు విందు చేయగా ఆ జంట ఈ పాట పాడుకుంటున్నారు. శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట. రచన పింగళి నాగేంద్రరావు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

విద్యాబుద్ధులు నిర్పిన కన్నవారిని సుఖపెట్టలేకపోయాననే బాధ ఓవైపు, చదువుకు తగిన ఉద్యోగం లభించలేదన్న బాధ మరోవైపు. కష్టపడి చదువుకున్నా, కష్టపడుతున్నందుకు బాధపడి నిరాశ నిస్పృహల నడుమ చదువు పట్ల ద్వేషం పెంచుకుంటాడు. అంతేకాక కన్నకొడుకును చదువుకు దూరం చేయాలనుకుంటున్న తరుణంలో ఓ ధర్మాత్ముడు అతడిని చేరదీసి బాగా చదివించి ఒక ఉన్నత స్థానాన్ని అధిరోహించేలాగా తీర్చిదిద్దుతాడు. ఏమీ లేని అతన్ని ఉన్నతుడిగా తీర్చిదిద్దిన ఆ మహానుభావుడికి మనసారా కృతజ్ఞత తెలుపుకుంటూ, సమాజ శ్రేయస్సే తన ధ్యేయం, సంఘ విద్రోహశక్తులను పారదోలటమే తన విధి అని ప్రమాణం చేస్తాడు. అంతరాలతో పనిలేదని, పరులకోసం బ్రతికే మనిషి తన బాగోగులు పట్టించుకోడని, కిరణం దీపానికి ఆభరణమైతే హృదయానికి సుగుణం ఆభరణమని ఆ మంచి మనసును కొనియాడుతూ సాగుతున్న ఈ

వయసొచ్చిన తమ సంతానం ఎప్పుడెప్పుడు ఒక ఇంటివారవుతారా అని తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉండడం చాలా సహజం. ఆ సంతానం కూతురైనా కొడుకైనా వాళ్ల మానసిక స్థితి దాదాపు అలాగే ఉంటుంది. కాని పెళ్లి మాట వచ్చేసరికి ఎవరి ఆలోచనలు వారివి. కట్నకానుకలు ఏమిటని మగపెళ్లివాళ్లు ఆలోచిస్తే అవి ఎలా సమకూర్చాలోనని ఆడపెళ్లివారు సతమతమవుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడు నడుంకట్టి ముందుకొచ్చి తన స్వానుభవాన్ని సందేశరూపంలో తెలియజేస్తున్నాడు. పెళ్లిళ్ళు జరిగినప్పుడు, కట్నకానుకల ప్రసక్తి వచ్చినప్పుడు ఈ పాటను గుర్తు చేసుకునేవాళ్లు చాలామందే ఉన్నారు. 1952లో విడుదలైన పెళ్లి చేసి చూడు చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఘంటసాల కళ్యాణిరాగంలో స్వరపరిచి ఆలపించిన ఈ గీతరచన పెంగలి నాగేంద్రరావు.

తొలి ప్రేమకు అంకురార్పణం జరుగుతున్న ఓ కన్నె మనసు యొక్క అనిర్వచనీయమైన అనుభూతిని ఆవిష్కరింపజేస్తున్న గీతమిది. ఇక్కడ కథానాయిక తొలివలపుల తలపులతో తానెలా పరవశించిపోయిందో కథానాయకుడికి పరోక్షంగా వివరిస్తోంది. నిద్రపోయిన తన హృదయాన్ని వీణలా మీటడంతో కలవరపడి కనులు తెరిచిన వేళ తన ప్రియుడు కళ్ళెదుట కనబడుతున్నాడని, మదిలో వినబడుతున్న పిలుపులు ఎక్కడివా అని వెతకసాగగా అవి తన హృదయ ఫలకంలో కొలువున్న ప్రియుడి మధురమైన మాటలని తెలిసి మురిసిపోతుంది. గుండమ్మ కథ చిత్రం కోసం పీసుశీల పాడిన పాట, రచన పింగళి నాగేంద్రరావు, సంగీతం ఘంటసాల.

ఓ మనిషి మంచితనాన్ని లోకువగా భావించిన లోకంలోని కాకులు ఆ మనిషి వ్యక్తిత్వాన్ని చెడ్డదిగా చిత్రీకరించినా కాలమే సమాధానమిస్తుందని, అప్పుడు అందరి కళ్ళూ తెరుచుకుంటాయని మౌనంగా తన పని తాను చేసుకుంటూ సాగిపోయాడు. నమ్మేవాళ్లు నమ్మితే చాలని సరిపెట్టుకున్నాడు. అలా నమ్మిన వాళ్ళని కూడా వదిలివెళ్లాల్సిన సందర్భంలో ఓ మంచి మనసు చేసిన బాసలను, కలిసినప్పటి ఊసులను తలుచుకుంటూ త్వరగా తిరిగిరావాలని కోరుకుంటూ ఇలా ఒంటరిగా పాడుకుంటోంది. కొత్త జీవితాలు చిత్రం కోసం పీసుశీల పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

నవతా ఆర్ట్స్ పతాకంపై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1978లో విడుదలైన చిత్రం పంతులమ్మ. తాను ప్రేమించిన యువతి తనకెప్పుడు వశమవుతోందోనని, ఆమె కటాక్షం ఎప్పుడు కలుగుతుందోనని నాయకుడు ఆవేదనపడి, ప్రేయసి దర్శన సంభాషణలతోనే సంతృప్తి లభిస్తుందని, అవి దొరికితే చాలని అనుకుంటాడు. ఎలదేటిపాట చెలరేగిన తనలో మధుమాసంలా చెలరేగిపొమ్మని, ఎలమావితోటలోని కోయిలలా తన మదిని పలికించుకొమ్మని తన ప్రేయసికై ప్రియుడు పాడిన ఈ పాటను మోహనరాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఈ పాట రచన వేటూరు సుందరామూర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

తన చిలి చిరుగాలిలాంటిదని, చెలగాటమాడుతూ కనబడకుండా దాక్కుని కదలాడుతున్నదని చెలికాడు అంటున్నాడు. పూవుల్లాంటి సుకుమారమైన తన హృదయంలో విరబూసిన వలపు తనలో విరహవేదనలు రేపే జావిలిలా ఉందని, ఎంత వేచిచూస్తే అంత తీయని వేదనని పంచే నైజం తనదని చెబుతూ తన వియోగమే వీణుల విందైన వినోదమని పాడుకుంటున్నాడు. ఈడు జోడు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనాప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం క్యాన్సర్ ట్రీట్మెంట్ డాక్టర్ కృపా బజాజ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకసారి. రేపు ఉదయం 7:15

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం 102.8 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.